జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెప్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 166,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడి చమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 198,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడి చమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు OMR షీట్ల పరిశీలనపై స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక OMR షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు NTA వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని NTA పేర్కొంది. అయితే నకిలీ లేదా AI ద్వారా సృష్టించిన OMR షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన OMR షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా NTA స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి 2వ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా CBSE ఈ ఏడాది నుండి 10వ తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 15వ తేదీ నుంచి March 11వ తేదీ వరకు నిర్వహించగా, 2 బోర్డు పరీక్షలను May 15వ తేదీ నుంచి May 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన 2వ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని CBSE తెలియజేసింది. విదేశాల్లోని CBSE అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను, డిజిటల్ విద్యా పత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని CBSE బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం Article 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తిక్, ఆర్యన్ భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. Article 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామ్మి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.

0: Best actress in leading role. Article 370, Hindi film. Renounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade, Chandu Champion, Hindi, for a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
1: ఉత్తమ చలనచిత్ర విమర్శకుడి అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్ర అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకొనుండగా సచిన నమిదాస్ రూపాశ్రీ వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్ జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోత్పూర్కర్ వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నూన్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సమయాన్ని ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 76వ శ్లోకం.

మహారాజ ధృతరాష్ట్ర, ఆ శ్రీకృష్ణార్జున సంవాదం గురించి ఏమి చెప్పమంటావు? దాన్ని వింటేనే పాపాలు పోతాయి. అది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత ఆశ్చర్యం అంటే, విన్నప్పటి నుంచి దాన్ని మరచిపోలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తోంది. అది గుర్తు వచ్చినప్పుడల్లా ఆనందంతో పొంగిపోతూనే ఉన్నాను. సంజయుడు అంటే ఇంద్రియ జయాన్ని సాధించిన సత్పురుషుడని ప్రథమాధ్యాయ ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. హృదయంలో పవిత్రత ఉన్న సత్పురుషులకు ఈ భగవద్గీత ఎటువంటి అనుభూతిని కలిగిస్తుందో దాన్ని ఈ శ్లోకం ఇస్తోంది.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177744. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇప్పుడు వినండి సరస వినోదిని సమస్యాపూరణ కార్యక్రమం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి
2: అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత స్తుతిమాల, క్రైస్తవ భక్తిగీతాలు, ఇంకా సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం కార్యక్రమాలు విందాం. ముందుగా మేఘ సందేశం చిత్రం కోసం కేజే యశ్దాస్ పాడిన పాట.

పాట విన్నారు. సమాచార వేదిక. మొన్నటి వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్తో సతమతమైన బీఎల్ఓలు ఇతర యంత్రాంగం ఇప్పుడు అదే ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల మ్యాపింగ్తో కుస్తీ పడుతోంది. అధికారులు సైతం ఇదే విషయమై ఒత్తిడి పెంచుతుండగా మొత్తంగా వ్యవహారం వారికి పెద్ద బాధ్యతగా మారింది. ఒక కుటుంబం ఓటర్ల కిందనే ఒకే ఇంటి నంబర్లు నమోదు చేయడం, ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం భార్య, భర్త, పిల్లలు, అమ్మానన్నల ఇంటి పేరును సరిచూడటం, 2002లో ఎక్కడ ఓటరుగా ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, గతంలో ఒకచోట ఇప్పుడు మరొక చోట ఇలా రెండేసి ఓట్లు ఉన్నాయా, ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉంచాలి, రెండోది ఎక్కడ తొలగించాలి వంటి వివరాలు సరిచూసి అనుసంధానించే ప్రక్రియ ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలీకరణ తరువాత మ్యాపింగ్పై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమం జోరుగా సాగుతోంది. గడిచిన 2 ఏళ్లలో 4 విడతలు పూర్తి చేయగా ఇప్పుడు 5వ విడతకు శ్రీకారం చుట్టింది. 20 మండలాల్లో 24 గ్రామాలను ఎంపిక చేసి పనులు మొదలుపెట్టింది. రెవెన్యూ డివిజన్ల వారీగా చూస్తే అనంతపురంలో 9, గుంతకల్లులో 12, కళ్యాణదుర్గంలో 3 గ్రామాలు ఉన్నాయి. మొత్తంగా 1,67,122 ఎకరాలను రీసర్వే చేయాలన్న కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో ప్రభుత్వ భూమి 39,231 ఎకరాలు, పట్టాభూమి 1,27,896 ఎకరాలు ఉంది. ప్రక్రియ పూర్తిగా 70 బృందాలను నియమించారు. గ్రామ సర్వేయర్, విఆర్ఓ, విఆర్ఏలతో కూడిన బృంద క్షేత్ర సర్వే చేస్తుండగా మండల సర్వేయర్, ఉప తహసీల్దార్, ఆర్ఐ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

లోక్ అదాలత్లో 47 చెక్ బౌన్సులకు పరిష్కారం లభించింది. శనివారం జిల్లాలోని అన్ని కోర్టులలోనూ చెక్ బౌన్స్ కేసుల ప్రకారం ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ శైలజాదేవి, న్యాయమూర్తులు శివశంకర్, సుబ్బారావులు ప్రత్యేక బెంచ్లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 47 కేసులు పరిష్కారమైనాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. ఈ కేసులలో కక్షిదారులకు 36,062 రూపాయలు

లాభం జరిగింది. ఉమ్మడి జిల్లాలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందడానికి నిరుద్యోగ యువత దరఖాస్తులు అందజేసేందుకు గడువు పొడిగించామని బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బు కొఠారి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 100 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

0: హిందూపురం పట్టణం ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆటోరిక్షా డ్రైవర్లకు డిజిటల్ గుర్తింపు లభించే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డిజిటలైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే శనివారం పట్టణంలోని MGM క్రీడా మైదానంలో పోలీస్ శాఖ రవాణా శాఖ ఆధ్వర్యంలో 196 ఆటోలకు QR కోడ్ డిజిటల్ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో SP సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఆటో డ్రైవర్ వివరాలు, వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో తదితర సమాచారాన్ని భద్రత కలిగిన వెబ్పోర్ట్లో నమోదు చేసి ప్రత్యేక డిజిటల్ ఐడితో కూడిన QR కోడ్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా మహిళలు, విద్యార్థినులు, వృద్ధులు, రాత్రివేళల్లో ప్రయాణించే వారికి మరింత భద్రత, విశ్వాసం కలుగుతుందని ఆయన తెలియజేశారు. మొదటగా ఖరీదులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం ధర్మవరంలో 600 ఆటోలకు QR కోడ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నెల రోజుల్లో 10,000 ఆటోలకు ఈ వ్యవస్థను అమలు చేయడమే లక్ష్యమని SP తెలిపారు. జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానోత్సవం ఈ నెల 20న అంటే రేపు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ DEO శ్రీనివాసరావు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు 192 మంది, ఇంటర్ విద్యార్థులు 38 మందికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి 20,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. JNTUలోని NTR ఆడిటోరియంలో ఉదయం 8 గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుందని DEO తెలియజేశారు. వాతావరణ బీమా నమోదుకు గడువు పెంచినట్లు మండల వ్యవసాయ శాఖాధికారి విజయ జ్యోతికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15తో ముగిసినప్పటికీ ప్రభుత్వం రైతుల సమస్యలు గుర్తించి ఈ నెల 31 వరకు గడువు పెంచిందని వివరించారు. కంది, ఆముదం, వేరుశనగ, దానిమ్మ, బత్తాయి, టమాటో, అరటి సాగు చేస్తున్న వారు సమీపంలోని CSC కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన నగదుని చెల్లించి వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: PM జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
3: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నీరాజనం చిత్రం కోసం ఎంఎస్ రామారావు గానం చేసిన పాట.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: అబ్ 70 వర్ష సే అధిక ఉమ్ర కే దేశ్ కే హర్ బుజుర్గ్ కో అస్పతాల్ మే ముఫ్త్ ఇలాజ్ మిలేగా.
4: దేశపు యువత చేసుకున్నారొక్క నూతన సంవత్సర సంకల్పం. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయా వందనా కార్డు తయారు చేయాలని, 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందజేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని.

స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి ఆనంద్, రెవరెండ్ జాన్ బిల్మోరా.

0: எஸ்பி பாலசுப்ரமணியம், ஜி ஆனந்த், ரெவரண்ட் ஜான் பில்மோரா గానం చేసిన స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం విందాం.
1: నమస్కారం అండి కాంతారావు గారు.
2: నమస్కారం.
1: కాంతారావు గారు అంటే టిఎల్ కాంతారావు గారు అనగానే జనాలకి జానపద సినిమాలు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి. దానికి కారణం బహుశా ఈ అనంతపురం వాసులకి జానపద బ్రహ్మ విఠలాచార్య గారు బాగా పరిచయం కావడం అని చెప్తున్నామో. ఈ విఠలాచార్య గారు తీసిన సినిమాలు అయితేనేమి, మేము చూసిన సినిమాలు అయితేనే మీరు ఎక్కువగా జానపద సినిమాలన్నీ హీరోగా నటించారు కదండి.
2: జానపద సినిమాలే నాకు ఎక్కువగా నేను నటించినవి.
1: అసలు మీ సినీ జీవితం ఎలా ప్రారంభమైంది కాస్త చెప్తారా?
2: అసలు నా సినిమా జీవితం ప్రారంభం కావటానికి ఏదో కాకతాళీయంగా నేను మద్రాసు వెళ్ళటం, రోహిణి సంస్థకి ఎక్కువగా వస్తూ పోతూ ఉండటం, అక్కడ ఒక స్నేహితుడిని కలవటానికి, దాంతో హెచ్ఎం రెడ్డి గారు చివరి చిత్రం ఆయన తీస్తున్న నిర్దోషిలో ఒక పల్లెటూరు వాడి పాత్ర నేను వేయటం, ఆ ఒక్కే డైలాగ్కి ఆయన మెప్పు నేను పొందటం, నా నెక్స్ట్ పిక్చర్లో హీరో చేస్తున్నాను ఉండమని వారు చెప్పటం, దాంతోపాటు ఒక సంవత్సరం 3 మాసాలు నేను అక్కడే ఉండటం, ప్రతిజ్ఞ అని చెప్పి ఒక సినిమా వారు రోహిణి బ్యానర్ పైన వారు ప్రారంభించటం, అందులో అందరం కొత్త వాళ్ళమే, నేను, రాజనల్ గారు, దాని తర్వాత సావిత్రి గారు కూడా అప్పుడు మొట్టమొదటి హీరోయినే, ఆ మరుసటి రోజే దేవదాసు చిత్రం కూడా ఆవిడ హీరోయిన్గా బుక్ అయింది, అది ముందుగా రిలీజ్ అయింది అందుకని దేవదాసుకి పేరు వచ్చింది. దాని తర్వాత వచ్చిన చిత్రం మాది ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ కూడా 100 రోజులు ఆడినా దేవదాస్ అంత గొప్ప చిత్రం కాదని చెప్పి ప్రజలు చెప్పుకోవటంలో వారి ప్రథమ చిత్రం అదైంది, కానీ నా ప్రథమ చిత్రం మాత్రం ప్రతిజ్ఞ.
1: ప్రతిజ్ఞ. మీరు ఎక్కువగా జానపదాల్లోనే నటించడానికి కారణం ఏంటండి?
2: జానపదాల్లోనే నటించాలని కాదు, దానికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే జానపదాల్లో రాకుమారుడు ఉంటాడు. రాకుమారుడు ఎలా ఉన్నా కూడా మరీ ఎత్తుగా కాకుండా, మరీ పుట్టివాడిగా కాకుండా మీడియం సైజు వాడు అయితే బాగుంటుంది. దాని తర్వాత ముక్కు ముఖం కొంచెం అందంగా ఉండాలి. కొంచెం ఇప్పుడు కృష్ణుడు రాముడు వేషాలకు ఉన్నట్టుగా ఈ ఫిమినైన్ టైప్ కొంత ఉండాలి. ఉంటే జనం చేత ఎక్కువగా ఆకర్షింపబడతాడు రాకుమారుడుగా, ముద్దుగా ఉంటాడు. అందుకోసం అని చెప్పి ఒక చిత్రం కనుక ఏదైతే సక్సెస్ అవుతే ఆ చిత్రం తాలూకులో ఏ వేషమైతే ఆ నటుడు వేశాడో అటువంటి పాత్రలే వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ పాత్ర కూడా నాకు ఈ ఫోక్లోర్ పాత్ర వచ్చింది. రామారావు గారు ఏమో బాగా బిజీ అయిపోయారు అప్పుడు సోషల్స్లో. వారు పాతాళ భైరవి తర్వాత మిగిలినవన్నీ సోషల్స్ వచ్చాయి, వారివి కూడా ఫోక్లోర్స్ వచ్చాయి అనుకోండి, ఆయన బిజీగా అవటం చేత ఇక్కడి నుంచి నన్ను కూడా ఈ ఫోక్లోరు హీరోగా అందరూ గుర్తించారు. ముఖ్యంగా ప్రజలు గుర్తించారు. ప్రజలకి నేను జానపద హీరోగా వాళ్ళ మనసులో బాగా స్థాపింపబడ్డాను.
1: అది ఈ జానపద సినిమాలు మీరు నటించినవి చాలా సినిమాలు 100 రోజుల వరకు పోయినాయి కదండి, వాటిలో మీకు బాగా నచ్చినవి కూడా ఏమైనా ఉన్నాయా?
2: 100 రోజుల వరకు పోయినా మా విఠలాచారి గారు కేవలంగా ఈ సినిమాని ఈ ఏదో పెద్ద కళాఖండంగా మనం తీస్తున్నామన్న ఉద్దేశం కాకుండా వ్యాపార పరంగానే వారు చేస్తూ వచ్చారు. ఇక దీనికి ఫంక్షన్స్ వగైరాలన్నీ కనుక పెట్టుకుని ఈ జనం ఒత్తిడి, ఈ పోలీసులు రావటం, ఈ ఆర్టిస్టులు రావటం, ఇటువంటి అల్లకల్లోలం ఏం లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, దానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం వారికి ఇష్టం లేదు. దానికి పెట్టే ఖర్చు ఉంటే ఇంకొక 10 రోజుల పిక్చర్ మళ్ళీ వేరే యువత తీసుకోవచ్చు కదా అని దాన్ని 90 రోజులు కాగానే దాన్ని తీసేస్తుండేవారు. అట్లాగే జరిగింది. ఇప్పుడు కనకదుర్గ పూజా మహిమ అనుకోండి, గురువు గుమించిన శిష్యుడు అనుకోండి, ఇవన్నీ కూడా 11 వారాలు 12 వారాలు కావటంతో దాన్ని తీసేయించేవారు ఆయన. అందుకని శద్దునోత్సవం మాత్రం విఠలాచారి గారు చెయ్యనివ్వలేదు, అది వారి అభిమతానికి చాలా విరుద్ధం. తర్వాత నాతో కొన్ని చిత్రాలు అయిన తర్వాత ఎక్కువ రాబడి ఉంటుంది, ఎక్కువ ఆదాయం ఉంటుందని చెప్పి అప్పుడు రామారావు గారిని పెట్టుకుని కొన్ని చిత్రాలు వారు నిర్మించారు, కొన్ని ఫోక్లోర్ పిక్చర్లు. అయితే

0: అది దైవికంగానే అనుకోండి, లేకపోతే అది వేళా విశేషం అనుకోండి, ఆ పిక్చర్లు ఎక్కువ ఆర్థికంగా ఆయన లాభం పొందలేకపోయాడు, బాగా నష్టపోయాడు. దాని తర్వాత కూడా సోషల్ తీయాలని చెప్పి ఆబాలగోపాలం మెచ్చుకున్నటువంటి యొక్క బీదల పాటలు మహాసాహసం చేసి దాన్ని తీశారు ఆయన, అందులో కూడా బాగా
1: నష్టపోయాడు.
0: దాని తర్వాత మళ్ళీ ఫోక్లోర్లే బాగా ఉన్నాయనుకున్నారు. ఆయన కుమారుడు కూడా ఇప్పుడు ఫోక్లోర్ చిత్రాలు ఆయన తీస్తున్నాడు. ఆయన నిజంగా జానపదాల్లో బాగా తరిచి తరిచి అనేక కథలు చదివాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మొదలుకుంటే విద్యావిహీనులు అని చెప్పి అనకూడదు అనుకోండి, అటువంటి వాళ్ళకు కూడా బాగా నచ్చే విధంగా జానపద చిత్రాలను ఆయన తీయగలడు కావటం చేత అందరి హృదయాల్ని ఆకట్టుకున్నాడు.
1: కేవలం ఆహ్లాదాన్ని దృష్టిలో పెట్టుకుని
0: అవును
1: సినిమా తీయడం జరుగుతుంది.
0: సినిమా అంటే ఇక పగులస్తమానం కాయకష్టం చేసి వచ్చిన వ్యక్తికి కొంత వినోదం కావాలి, కాసేపు నవ్వుకోవాలి, చూసేటప్పుడు ఓహో ఊహా ప్రపంచంలో ఇటువంటి దుస్తులు వేసుకున్న మనుషులుంటారా, ఇటువంటి వ్యక్తులుంటారా, అయ్యో పాపం ఇతను ఎంత కష్టపడ్డాడు అనుకున్నట్టుగా ఉండాలని చెప్పి అటువంటి భావాలతోటి ఆయన సినిమాలు తీస్తుండేవాడు.
1: తర్వాత కాంతారావు గారు, మీరు జానపద సినిమాలే కాకుండా సాంఘిక చిత్రాల్లో కూడా ఎన్నో నటించారు, ఈ రెండిటికి తేడా మీకు ఎలా ఉంది నటించేటప్పుడు?
0: సాంఘిక చిత్రాల్లో డైలాగులు చెప్పటం మనకు మామూలు జీవితంలో ఉన్న పద్ధతిలో చెబుతూ పోవాలి, కొంచెం ఫాస్ట్నెస్ ఉంటుంది. తర్వాత నడక కానివ్వండి, వేషభాషలు కానివ్వండి, ఈ వాస్తవంగా ఇప్పుడు మన సమాజంలో ఎలా మాట్లాడుకుంటాం, సమాజంలో ఎలా జరుగుతాయి, ఆ ప్రకారంగా చేసుకుంటూ రావాలి. ఇక పోతే ఈ ఫోక్లోర్స్ కనుక అయ్యేటట్టుగా ఉంటే ఒక టీవీగా, ఒక దర్పంగా, ఒక సమాసం చెప్తున్నట్టుగా చెప్తూ పోవాలి. ఇక తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ ఏదన్నా ఉంటే ఒక భక్తిభావాన్ని మనసులో పెట్టుకుని దాన్ని చెప్పేటప్పుడు కొంత మ్యూజికల్ ట్రెండ్లో డైలాగులు చెప్పాలి. ఇప్పుడు నారదుడు ఉన్నది, నారదుడు నా డైలాగులన్నీ కూడా ఒక కొత్త ట్రెండ్కి అలవాటు పడ్డాను నేను. అందులో నా డైలాగులు ఒక మ్యూజికల్ ట్రెండ్లో పెడుతూ ఉంటాయి, జనం వినటానికి అందంగా ఉంటుంది. నారాయణ అన్నాను అనుకోండి, ఈ నారాయణలోనే మూడు శబ్దాలు ఉన్నాయి, అటువంటిది ఆరోహణ అవరోహణలుగా చెప్పుకుంటూ వస్తాను. కృష్ణ నీవే జగన్నాటక సూత్రధారివై నాకెందుకయ్యా ఈ అపవాదు అంట కడుతున్నావు అని ఇటువంటి డైలాగ్ ఉన్నది. ఇది ఎంతో మ్యూజికల్గా చెప్పవలసి వచ్చింది. అదే గనక సోషల్ కనుక అయినట్టుంటే కృష్ణ నీవే జగన్నాటక సూత్రధారివై నాకెందుకయ్యా ఇది అంట కడుతున్నావు, ఇలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అందుకని దీనికి దానికి వ్యత్యాసం ఉన్నా ఇప్పుడు సమాజానికి ఎక్కువ సేవ చేయాలంటే సోషల్ పిక్చర్స్. మన పెద్దవాళ్ళకి పురాతన అంటే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళకి కాలక్షేపం కావాలనుకున్నా, ఇటువంటి భక్తిభావంతో కూడుకున్నటువంటి యొక్క మైథలాజికల్స్ కనుకైతే మన చరిత్రని, కొంత వాస్తవ చరిత్రని మనం జనానికి ప్రజకు అందించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు సీతారామ కళ్యాణం ఉన్నది, లవకుశ ఉన్నది, అంబరీష ఉన్నది, భక్త రఘునాథ్ ఉన్నది, ఇటువంటి చిత్రాలు కొన్ని ఉన్నాయి, కూచేల ఉన్నది, ఇటువంటి చిత్రాలు ఏదన్నా కనుకుంటే మన వాళ్ళకి, మన పెద్దలకు తెలిసినటువంటి యొక్క పురాణ గాథలు కాబట్టి దాన్ని విడమర్చి చెప్పినట్టుగా ఉంటుంది. ఒక స్కూల్ పిల్లవాడు వెళ్ళిపోయి స్కూల్లో చదువుకునేటప్పుడు మామూలుగా చదువుకుని కేవలంగా పరీక్షల కోసమే చదువుకోవటం కంటే దీన్ని దృశ్యంగా కూడా చూస్తే ఆ మనస్సుకి బాగా
1: హత్తుకుపోతుంది.
0: అందువల్ల ఆ కావ్యాన్ని అతను జీర్ణించుకోగలుగుతాడు.
1: కాంతారావు గారు, జానపదాలకి సాంఘికాలకి ఈ పౌరాణికాలకి సంభాషణ చెప్పడంలో ఉన్నటువంటి భేదాన్ని చెప్పారు. పౌరాణిక అంటే గుర్తొచ్చింది, మీరు ముఖ్యంగా ఎక్కువ నారద పాత్రలోనే బాగా రాణించారని మేము అనుకుంటున్నాం.
0: నేను వేసిన పాత్రలు నారద పాత్రలే ఎక్కువగా, అందుకోసం నారద పాత్ర. నాకు అభిమానమైన పాత్ర ఇంకోటి ఉంది, లవకుశలో వేసిన లక్ష్మణుడు, అది నవరసాలతో కూడుకున్నది, అంతటి భక్తి అంతటి యొక్క ఇది ఇంకో దానికి లేదు. అందుకే ఆ చిత్రం ఎంతకాలం ఆడినా కూడా నేను నా నోటితో పాట పాడకపోయినా బ్యాక్గ్రౌండ్లో పాట పాడినా ఏ నిమిషానికి ఏమి జరుగును అనేది ఇప్పటికీ అందరు కూడా లక్ష్మణుడే పాడాడు అంటారు. నేను పాడలేదు, దాని మీద నేను యాక్ట్ చేశానే తప్ప. దాని తర్వాత దానికి రాష్ట్రపతి అవార్డు కూడా నాకు వచ్చింది. ఇంట్లో ఈ రోజున నేను చెప్పుకోదగింది నాకు నేషనల్ అవార్డు అంటే అదొకటే ఉంది.
1: తర్వాత అండి, ఈ పౌరాణిక చిత్రాలు ఈ మధ్య బాగా తగ్గిపోయినాయి రావడం, దానికి కారణాలు ఏంటంటారు?
0: పౌరాణిక చిత్రాలకి మంచి పర్సనాలిటీ కావాలి. కృష్ణుడు వెయ్యాలి, రాముడు వెయ్యాలంటే మళ్ళీ రామారావు గారే కావాలి. అంతటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి మనకు రాలేదు. ఇకపోతే మిగతా పాత్రలన్నీ కూడా పాత్ర చూడగానే ఆ పాత్ర వాళ్ళ హృదయానికి హత్తుకుపోవాలి, చాలా ముద్దుగా ఉండాలి. భీకరమైన వేషాలు వేయటానికి రంగారావు గారి తర్వాత మనకు అటువంటి ఆ పాత్రలు వేయటానికి ఇప్పుడు దుర్యోధన

0: సుయోధనుడు కానివ్వండి, హిరణ్యకశిపుడు కానివ్వండి, రాక్షస సంబంధమైన వేషాలు కానివ్వండి, అవి వెయ్యటానికి అటువంటి యొక్క హావభావాలు చూపించడానికి నటులు ఉన్నా మన వాళ్ళ దృష్టి వాళ్ళ ఎందు బాగా పాతుకుపోయింది కాబట్టి ఈ యుగంలో ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్లో అటువంటి పాత్రలు రంగారావు గారు వేసే పాత్రలు రంగారావు గారే వెయ్యాలి, రామారావు గారి పాత్రలు రామారావే వెయ్యాలి, కాంతారావు వేసే పాత్రలు కాంతారావే వెయ్యాలి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు నటీనటుల యొక్క కొరత అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను.
1: అందుచేతనే పౌరాణికాలు రావటం,
0: పౌరాణికాలు వేయటానికి ఆ క్యారెక్టర్లు కొన్ని మనకు చిత్రలేఖన ద్వారాగా మనం చూస్తున్నాం కాబట్టి అంత అందంగా కనిపించే వ్యక్తులే వెయ్యాలి, అంత స్లోగా డైలాగులు చెప్పాలి, ఆ చెప్పే డైలాగులు విడమర్చి అందరికి వచ్చేటట్టు కావాలి. ఇప్పటి ప్రేక్షకుల్లో అంత ఓపిక లేదు, 3 గంటలు 4 గంటలు కూర్చుని చూసే అంత ఓపిక లేదు.
1: స్పీడ్ అయిపోయింది.
0: ఒక రోజుల్లో మా చిత్రాలు తీస్తున్న రోజుల్లో మనం 2.5 గంటల సినిమా కనుక మేము తీస్తే ఇంకా కొంత కావాలి అనేవారు. దీనికి కారణం ఏమిటంటే సీటెడ్ వాళ్ళకి 3.5 గంటల సినిమా కావాలి. ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆదరిస్తారు అక్కడ, ఎంత తక్కువగా ఉంటే డబ్బాలు అంత తొందరగా పంపిస్తారని చెప్పేవారు.
1: కాంతారావు గారు, మీరు దాదాపు 4 దశాబ్దాల నుంచి ఈ సినీ రంగంలో ఉన్నారు కదా.
0: అవునండి.
1: పాత తరం దర్శకుల్లో మీకు బాగా స్ఫూర్తిని కలిగించిన వారు ఎవరంటే చెప్పండి.
0: పాత తరం దర్శకుల్లో నాకు స్ఫూర్తిని కలిగించిన వాళ్ళంటే ఇప్పుడు హెచ్ఎం రెడ్డి గారు 1-2 చిత్రాలే తీశారు. అయితే వారి దగ్గర నేను నేర్చుకుంది డిసిప్లిన్. అన్నిటికంటే ప్రతి రంగంలో కూడా డిసిప్లిన్ చాలా అవసరం. సినిమాల్లోకి వేషాలు వేసుకోవటానికి వచ్చిన తర్వాత నుంచి మా షాట్ ఎప్పుడు వస్తుందని కానీ, మేము వెళ్ళిపోవాలి మమ్మల్ని తొందరగా పంపించగలరా అని కానీ, ఇటువంటివి ఆ మధ్యలో వెళ్ళి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి చెయ్యకూడదు. మనకు డ్యూటీ అని చెప్పేవారు. ఆఫీస్కి వచ్చినట్టుగానే 9 గంటలకి సెట్లోకి వస్తే సాయంత్రం 5 గంటల వరకు ఏం మాట్లాడకుండా మనకు ఆ పని వస్తే పని చేయటం, పని లేకపోతే మామూలుగా కూర్చుని వెళ్ళిపోవటం, ఇటువంటి పద్ధతులు కొన్ని అలవాటు చేసుకుంటే మంచిది అని చెప్పారు. అది వారి నుంచి నేను నేర్చుకున్నాను. పోతే సి పుల్లయ్య గారు, ఆయన తీసే యొక్క పౌరాణికాలు ఏవైతే ఉన్నాయో అది ఆణిముత్యాలాగా ఉండిపోతాయి. లవకుశని చాలా భాగం వారు తీశారు, దాని తర్వాత వారి కుమారుడు సిఎస్ రావు గారు తీశారు. ఇక పాత డైరెక్టర్లలో చాలా డిసిప్లిన్ ఉంది. కేవీ రెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గర పనిచేయటం అంటే ఒక గ్రంథాన్ని పూర్తిగా చదివి ఆ పరీక్షలో ఉత్తీర్ణులు కావటమే, అంతటి పర్ఫెక్ట్నెస్ ఉంటుంది వారి దగ్గర. అటువంటి భయభక్తులతో, డైరెక్టర్ అంటే భయభక్తులతోటి, ఒక డిసిప్లిన్ తోటి వారి దగ్గర పనిచేశాం. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు ఆర్టిస్టుని వీళ్ళని మనం భయపెట్టి కాదు పని తీసుకోవాల్సింది, మనం సౌమ్యతతోటి మనతో పాటుగా చూసుకుని, మనతో పాటుగా మన పక్కనే కూర్చోబెట్టుకుని, మనతోటి మసిలేటట్టుగా చేసి వాళ్ళల్లో ఉండబడిన శక్తిని లాక్కోవాలని. ఇప్పుడు కలగలుపుతనం ఎక్కువైంది డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి మంచి కలగలుపుతనం ఎక్కువైంది. ఆ రోజుల్లో స్కూల్ టీచర్లకి స్టూడెంట్స్కి ఉండే అంత వ్యత్యాసం ఆ డైరెక్టర్ల దగ్గర ఉండేది. అవును, ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్టుగా ఉండేది. ఈ కాలానికి తగినట్టుగా ఈ కాలమే గొప్పది, ఆ కాలానికి తగినట్టు ఆ కాలమే గొప్పది. మనకు ఏమో పురాణ యుగం ఇప్పుడు రావాలంటే ఎలా వస్తుంది, ఆ యుగం రాదు.
1: తర్వాత మీరు దర్శకుల గురించి చెప్పారు, మీ సహనటులు అంటే మీతో పాటు మొదటి నుంచి ఉన్నటువంటి సహనటుల్లో గుర్తు ఉంచుకోదగినటువంటి నటులు ఎవరైనా ఉన్నారా?
0: నాతో పాటు ఉండబడిన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోదగిన వాళ్ళే. ఎందుకంటే మేము యాక్ట్ చేసే రోజుల్లో ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు చీపురు పుల్లలు తీసుకుని కత్తి యుద్ధం చేసేవాళ్ళు. ఇది ఒకడు కాంతారావు అయితే ఒకడు రాజనాల, ఈ మాదిరిగా అంటూ. మరి అటువంటప్పుడు కాంతారావుని గుర్తుంచుకున్నప్పుడు రాజనాల్ని కూడా గుర్తుంచుకున్నారు. సరే, కాంతారావు ఎత్తుకి తగినట్టుగా రాజశ్రీ ఉండేది. రాజశ్రీ ఒక రాకుమార్తె కానీ ఒక గ్రంథర్వ కన్య కానీ వేసినట్టుంటే ఒక టాయిలాగా బొమ్మలాగా అందరి మనసుల్లో హత్తుకుపోయింది. అందుకోసం అని చెప్పి అది గుర్తుంటుంది. తర్వాత ఇక్కడ వాడే మన పద్మనాభం అనుకోండి, తర్వాత బాలకృష్ణ అనుకోండి, వాళ్ళు కామెడీని మొట్టమొదటిసారిగా మనకు తెలిసినంతవరకు, ఈ జనరేషన్ తెలిసినంతవరకు వాళ్ళు ప్రథమ హాస్య నటులు. దాని తర్వాత వాళ్ళక్కడికి వచ్చిన తర్వాత ఇటు రేలంగి గారు టాప్ అయ్యారు. ఆ ముగ్గురు కలిసి ఒక కామెడీకి ఒక వరవడి పెట్టారు. అందుకోసం అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఇప్పటిదాకా చిరస్మరణీయులే. మనకు మొట్టమొదట వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఏ పాత్ర ముందు వేసి

0: రాణించగలిగారు ఆ రోజుల్లో, ఆ పాత్ర వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తే గుర్తొస్తున్నాడు.
1: అవును.
0: అందుకోసం అట్లాగే ఇప్పుడు వీళ్ళు కొందరు ఉన్నారనుకోండి, నటులు కామెడియన్లలో నేను చెప్పినట్టుగా బాలకృష్ణ గారు, హీరో వేషాల్లో నేను కానివ్వండి, తర్వాత ఫోక్లోర్ విషయాల్లో అందరికంటే ఎక్కువగా నటించినటువంటి యొక్క రామారావు గారు కానివ్వండి, అంజలీదేవి గారు కూడా కొన్నిట్లో ఫోక్లోర్స్ వారు వేస్తూ వచ్చారు, మైథలాజికల్ వేస్తూ వచ్చారు, అది చెరగని ముద్ర పడిపోయింది. సోషల్స్ కనుక వచ్చినట్టుంటే నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన కృష్ణ ఉన్నారు, శోభన్ బాబు ఉన్నారు, వీళ్ళందరినీ మించి ఇప్పుడు మనకు చిరంజీవి యుగం వచ్చేసింది. ఒక పక్కన చిరంజీవి, ఒక పక్కన బాలకృష్ణ, ఒక పక్కన నాగార్జున, వాళ్ళ యుగం వచ్చేసింది, ఎంతో యుగం వచ్చేసింది. ఇది రాను రాను ఎంతవరకు అంటే ఇంటింటా ఒక నటుడు బయలుదేరగలుగుతాడు, అటువంటి యుగం మనకు చాలా తొందరలో వస్తుంది. ప్రతి వాళ్ళు చేయవలసిందే, ప్రతి వాళ్ళు చెందవలసిందే, ప్రతి వాళ్ళు లాభం పొందవలసిందే, కొత్త రావాల్సిందే.
1: తర్వాత ఇప్పుడు మీరు ఈ జానపదాలు అయితేనేవండి, సాంఘికాలు అయితేనేవి, పౌరాణికాలు అయితే ఎన్నో వందల సినిమాలు నటించారు కదా, ఒక్కొక్క కేటగిరీలో మీకు గుర్తుంచుకోదగినటువంటి సినిమాలు ఏమంటే చెప్పండి, మీకు నచ్చినవి.
0: నాకు బాగా నచ్చినవి సోషల్స్ కనుక వచ్చినటువంటి శాంతినివాసం, అందులో నేను వేసిన వేషం. దాని తర్వాత ఎదురీత అనే ఒక చిత్రం, అది ఆర్థికంగా దెబ్బతినటంతో ఆ చిత్రం రాణింపుకు రాలేదు, కానీ నేను హీరోగా నటించాను, చక్కని కథా చిత్రం అది, ఆరవంలో చాలా బాగా ఆడింది, దాన్ని తెలుగులో తీశారు.
1: అదే టైటిల్తో తీశారండి?
0: అదే టైటిల్తో కాదు, ఎదురీత అన్న పేరుతో తీశారు. అది ఒకటి నాకు బాగా నచ్చిన చిత్రం. పోతే సోషల్ కమ్ హిస్టారికల్గా వచ్చింది, సెమీ హిస్టారికల్గా వచ్చింది ఏకవీర.
1: ఏకవీర
0: అయితే ఇందులో, ఈ ఏకవీరలో రామారావు గారు హీరో ఉన్నారు, సమానమైన క్యారెక్టర్లు అయినా రామారావు గారినే చెప్పుకోవాలి. అట్లాగే శాంతినివాసం సమానమైన క్యారెక్టర్లు అయినా కూడా, కథకి సంబంధించి ఉన్నా కూడా నాగేశ్వరరావు గారిని చెప్పుకోవాలి. కావటం చేత అవి రెండు నాకు సపోర్ట్ అవుతాయి. అట్లాగే మైథలాజికల్స్ కనుకైతే జ్ఞాపకం ఉంచుకోదగింది నాకు సీతారామ కళ్యాణం, అది నారదుడు. పోతే లవకుశ, అది లక్ష్మణుడు. కుచేల నేను మలయాళం కూడా చేశాను, సిఎస్ఆర్ గారేమో కుచేలుడు, నేను కృష్ణుడు. గురువాయూరప్పన అందులో, ఆ మలయాళంలో కూడా నేను కృష్ణుడు. మలయాళీలందరూ కూడాను నన్ను కృష్ణ అని పిలుస్తారు. అక్కడ దేవస్థానం వాళ్ళు పెద్ద మెమెంటో ఇచ్చారు నాకు, ఒక 10 తులాల బంగారం యొక్క గోల్డ్ మెడల్ ఇచ్చింది దేవస్థానం. అప్పుడు గిరిగారు అక్కడ ఉన్నారు, వారు గవర్నర్గా, వారి చేతుల మీదుగా అవార్డ్స్ అన్నీ తీసుకున్నాను, చాలా పెద్ద పేరు పొందాను. కృష్ణుడిగా నాకు మలయాళ దేశం చాలా పెద్ద గుర్తింపు ఇచ్చింది.
1: కాంతారావు గారు, మీరు నటుడుగానే కాకుండా ఇంకా వివిధ రంగాల్లో నిర్మాతగా కానివ్వండి, ఇంకా ఎట్లా ఏమైనా శాఖలో రాణించుంటే వాటి గురించి కాస్త చెప్పండి.
0: నాకు, నేను ఫోక్లోర్స్ చేస్తున్నప్పుడే, మరీ ఫోక్లోర్స్ అంటే మాంత్రికులతో ఇదిగా పోతుంది, ఇంకా కొంచెం ఏదన్నా చెయ్యాలి అని చెప్పిన అనుకుని, ఆ సువర్ణ సుందర్ లాగా చెయ్యాలని వేదాంతం రాఘవయ్య గారిని పెట్టుకుని అప్పటికప్పుడు నాకు స్ఫూర్తి కలిగి జానపద చిత్రాల్లో కూడా సంగీత భరితంగా చెయ్యాలనే ఉద్దేశంగా అప్పుడు టీవీ రాజు గారి యొక్క మ్యూజిక్ పెట్టి ఒక సంగీత భరితమైన పిక్చర్ని సప్తస్వరాలు తీశాను. ఈ సప్తస్వరాలు టైటిల్ పెట్టిన తర్వాత ఈ సప్త అన్న పేరు ఎందుకు పెట్టారని చాలామంది వ్యతిరేకించినా కూడా, అసలు సప్తగిరులు, సప్త ఋషులు అయిన 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాణిశ్రీని పునఃప్రవేశం అని చెప్పి వారిని తీసుకొచ్చాను. ఆవిడ బాగా నటించారు, మొదట డ్యూయల్ రోల్ వేస్తామన్నారు. డ్యూయల్ రోల్ బాగుండదేమో అనుకున్న ఉద్దేశం చొప్పున జయసుధ గారిని కూడా పెట్టి, అక్క జల్లెల క్యారెక్టర్ పెట్టి ఒక మంచి చిత్రం తీసి మంచి పేరు తెచ్చుకున్నాను ప్రేక్షకుల్లో. నా దురదృష్టవశాత్తు అప్పుడు ఒక వర్షం ఎక్కువగా ప్రతి వారానికి ఒకసారి వస్తూ, ఆ నెల అంతా కూడాను 1989లో ఆగస్టు నెలంతా కూడా వర్షాల కారణంగా, ఆ వెంటనే శివబడటం కారణంగా అది కొంచెం బాగా నష్టపోయాను ఆర్థికంగా.
1: తీసిన వాటిలో బాగా పే చేసింది ఈ మిస్టరీ సినిమా ఒకటి.
0: ఆ మిస్టరీ సినిమా ఒకటి బాగా, ఆ గండర్గండడు ఫోక్లోర్ పిక్చర్ ఒకటి. అయితే నాకు పేరు తెచ్చిన చిత్రం మాత్రం సప్తస్వరాలు. చూసిన ప్రతి వాళ్ళు, అప్పటికిప్పటికీ కాస్తాగిస్తా జ్ఞాపకం ఉన్న ప్రతి వాళ్ళకు కూడాను ఆ చిత్రం బాగా నచ్చింది. తర్వాత పోతే ఈ స్వాతి చినుకులు కూడా చాలా బాగా నచ్చింది. దానికి జయసుధ గారికి

0: సపోర్టింగ్ అవార్డు కూడా వచ్చింది.
1: కాంతరా గారు, ఇప్పుడు నటుడుగా మీరంత బిజీగా లేరు, నిర్మాతగా అప్పుడప్పుడు సినిమాలు తీస్తున్నారు, కనుక దర్శకత్వం వైపు మీ ఐడియా ఏమన్నా ఉందా?
0: దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్న పని. ఇప్పుడు నాకు ఎవరైనా వేషం ఇస్తే ఆ వేషాన్ని మాత్రమే చూసుకుంటాను తప్ప, ఇప్పుడు దర్శకుడు అనేవరకు అందులో ఉండబడిన పాతిక వేషాలు జీర్ణించుకోవాలి. ఆ పాతిక వేషాల్లో తనకు తానై ఉండాలి. ఆ బరువు బాధ్యతలన్నీ మొయ్యాలి. చిత్రం కనుక సక్సెస్ అయింది అనేటట్టుంటే గొప్పతనం వస్తుంది. అది అందులో అప్పుడు భాగస్థులు దొరుకుతారు. నటీనటులందరూ కూడా మేము భాగస్థులమే అంటారు. చిత్రం దెబ్బతిన్న రోజున ఈ పడే బరువు బాధ్యత అంతా దర్శకుడి మీదనే పడుతుంది. దర్శకుడు సరి అయిన వాడు కావటం.
2: మీరు ఇంతవరకు సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Military personnel killed as Iran ramps up retaliatory hits on neighbors is a top headline in the Times of India. Iran warns US of unforgettable lessons, says Sunday Pioneer. In its editorial titled, Ordinary Life is Passé, Our Curated Images Are Glowing Perfection, We All Pay a Cost, the Indian Express writes that if beauty has become homogenized, so too has the visual record of what it means to live a good life. The paper writes that the point is not to celebrate collapse or to sneer at beauty, effort or pleasure. It is to be more honest about the price of perfection and more suspicious of the images that ask us to admire it. Under the caption, Never mind Bastille, India has stormed Paris Haute Couture Week. The Economic Times reports that Paris is no longer an impossible summit, but a destination Indian fashion can repeatedly aspire to while sustaining a presence there. And finally, under the headline, Final Face-Off, the Sunday Tribune carries pictures of Argentina's Messi and Spain's Yamal as the two nations vie for the world football crown tonight. And with that, it's back to you, Naresh.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Government convenes all-party meeting today ahead of monsoon session of Parliament beginning tomorrow. National Testing Agency warns students and parents against submitting fake or AI-generated OMR sheets for scrutiny, says such acts can invite legal action. CBSE declares results of Class 10 Second Board Examination 2026. Sri Amarnath Ji and Vaishno Devi Yatras temporarily suspended due to rough weather forecast. And England beat France 6-4 in thrilling third-place match to secure bronze medal in FIFA World Cup 2026. Argentina to take on Spain in final tonight. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, బీబీ జీరాంజీ పథకం ప్రారంభం, మీ భూమి మీ హక్కులో రైతు పాస్బుక్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2026-27 మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 2,06,000 మంది రైతులకు 139,41,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని మంత్రి చెప్పారు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతున్నాయన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 40,000 కోట్ల ప్రభుత్వ, 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం ప్రధానమంత్రిని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని తెలిపారు. సున్నిపెంటలో నూతన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్ను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు బాగున్నాయని అన్నారు. వార్టాస్ వద్ద 10 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో విబి జీరాంజీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరిచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విబి జీరాంజీ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు ఉపాధి

0: కలుగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 2.5 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని చెప్పారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు, వాగుల క్లీనింగ్, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెంచే పనులు చేస్తున్నారని, దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. చెక్ డ్యాముల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వీబీ జీరాంజీ ద్వారా 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించామని, ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మైనార్టీ విద్యార్థి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నెలకు 10 నుండి 15 వేల రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో సూపర్6 హామీలు అమలు చేశామని, పింఛన్లను 4,000 రూపాయలకు పెంచామని చెప్పారు. పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 8:35. శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమం హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. టెలిఫోన్ ద్వారా మీరు కోరే పాటలు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి శ్రోతలు కాల్ చేసిన ఫోన్ నెంబర్లు 2255533, ఎస్టీడి కోడ్ 0854. హలో, నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. అవునా, హోల్డ్లో పెట్టలేదండి. ఫస్ట్ కాల్ మీదే కదా. అలా ఎప్పుడు పెట్టామండి హోల్డ్లో? ఎవరిని పెట్టాము చెప్పండి. ఏం సినిమా అండి? లేదండి, అది వేరే పాట కోరాలి. ఆ పాట లేదు, ఇంకా రాలేదు మన దగ్గర. ఏం సినిమా అన్నారు? ఇందిర. ఓకే ఓకే. బబ్లు గారు ఏం చేస్తుంటారు మీరు? ఏమండి, కాస్త దగ్గరగా పెట్టుకుని మాట్లాడతారా ఫోను? డిగ్రీ అయిపోయింది. మీరు కోరిన పాట ఇంద్ర, బంబం బోలే అనే పాటనా మీరు చెప్పింది? ఓకే, విందామా మరి పాట? శ్రోతలు చెప్తారా అందరి కోసం? ఓకే అండి. బబ్లు గారు మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.

0: హలో,
1: హలో
0: నమస్తే అండి. హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: సార్, మా తెలంగాణ సార్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి సార్. నా పేరు వేముల పరశురాములు.
0: వేముల
1: పరశురాములు.
0: పరశురాములు గారు చేస్తుంటారు
1: సార్? ఫోటో స్టూడియో మా సార్, ఫోటో స్టూడియో ఓపెన్.
0: ఓకే అండి, ఓకే చెప్పండి. ఏ పాట విందాం మరి?
1: సార్ ఇవాళ లక్షాధికారి సార్ సినిమా పేరు.
0: లక్షాధికారి పాత సినిమా కదా?
1: ఎన్టీ రామారావు.
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: మబ్బులో ఏముంది మనసులో ఏముంది అని ఉంటుంది.
0: ఓకే అండి, ఆ పాట విందాం మరి. కోరుతున్న శ్రోతలు కూడా చెప్తారా?
1: చెప్తా సార్,
0: చెప్పండి.
1: పరశురాముడు, పద్మ, రేణుకాదేవి, పోగరవి, రేష్మ, రేష్వన్, రేయాన్, లక్ష్మి సార్.
0: ఓకే, అంతేనా? ఓకే అండి, ధన్యవాదాలు. మీకు కూడా మంచి పాట కోరారు, విందాం మరి మీరు కోరిన పాట.
1: ధన్యవాదాలు.

0: పది లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో అభిలాష.
5: హలో, నమస్తే సార్.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: సార్, మా పేరు తులా పవన్ కుమార్ సార్.
4: పవన్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
5: సార్, బాగున్నారు సార్. మీరు బాగున్నారు సార్?
4: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట విందాం
5: సార్? అత్తారింటి దారేది వినిపించండి సార్.
4: అత్తారింటికి దారేది?
5: అవును సార్.
4: కొత్తదా పాతదా అది సినిమా?
5: అది పవన్ కళ్యాణ్ సార్.
4: ఆ పాట ఉందా మన దగ్గర? ఎప్పుడైనా విన్నారా మీరు? మరైతే వేరే పాడుకోరండి. ఏ అండి? ఒక్కడు ఒక్కడు అంటే అర్జున మహేష్ బాబు? ఒకే ఒక్కడు అర్జున్ కదా?
5: అర్జున్
4: ఓకే. ఒక్కడి నుంచి ఏ పాట విందాం?
5: నువ్వేం మాయ చేసావని.
4: నువ్వేం మాయ చేసావే అనే పాట కావాలి. కోరుతున్న శ్రోతలు చెప్పండి అలాగే.
5: సార్, వింటున్న వారందరి కోసం సార్.
4: ఓకే అండి, పవన్ కుమార్ గారు మీకోసం, అందరికోసం ఈ పాట విందాం మరి.
5: ధన్యవాదాలు సార్.
4: వెల్కమ్.

0: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హలో అభిలాష
6: సార్. గుడ్ మార్నింగ్ సార్.
5: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: నా పేరు చార్మల ఓబ్లేస్ సార్.
5: ఓబ్లేస్ గారు, ఎలా ఉన్నారు
6: సార్? బాగున్నాం సార్. బాగున్నారు సార్? మీరందరూ
5: బాగున్నామండి. ఈ మధ్య ఉత్తరాలు రాయడం లేదా మీరు?
6: రాయడం లేదు సార్.
5: ఎందుకని?
6: ఈ పోస్ట్ కార్డు దొరకడం లేదు సార్ ఇప్పుడు.
5: అవునవునా?
6: మాకు ఇక్కడ అయితే దొరకడం లేదు సార్.
5: ఓకే అండి, ఓబ్లేస్ గారు చెప్పండి, ఏ పాట విందాం మరి?
6: సినిమా పేరు విష్ణు సార్. సినిమా పేరు మోహన్ బాబు కొడుకుది విష్ణు.
5: విష్ణు కొత్త సినిమా నాది?
6: లేదు సార్, పాతదే సార్.
5: విష్ణు లేదండి మన దగ్గర.
6: డి ఉంది సార్ పేరు.
5: ఏమండి?
6: డి సినిమా పేరు. డి ఆయనది విష్ణు.
5: డి
6: సార్
5: చూస్తారండి. డి కూడా లేదండి.
6: లేదా సార్? అది లేకపోతే పెదరాయుడు నుంచి వినిపించండి సార్.
5: పెదరాయుడు. ఏం చేస్తుంటారు మీరు? ఓకే, పెదరాయిలో ఏ పాట అన్నారు? కదిలే కాలం అనే పాట. ఓకే అండి, కోరుతున్న శ్రోతలు చెప్తారా?
6: మా కుటుంబ సభ్యులు అమరావతి, పూజశ్రీ, హాసిని,
5: వాళ్ళందరి కోసమా? అని మీ పాట ఇంకా కనిపించట్లేదు, వెతుకుతున్నాను. కదిలే కాలమే జీవితం అనే పాట ఉంది కానీ పెదరాయుడు. ఓకే ఓకే అండి, ఉంది ఆ పాట, ఉంది, వినిపిస్తాను నేను.
6: థ్యాంక్ యూ సార్.

0: వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
2: హలో అభిలాష, కార్యక్రమానికి స్వాగతం.
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు అన్నం ఆంజనేయులు సార్.
2: అన్నం ఆంజనేయులు గారు?
3: అవును సార్, గాలజీన మండలం కల్లూరు రాజు సార్.
2: ఓకే అండి. ఏం చేస్తుంటారండి ఆంజనేయులు గారు?
3: మగ్గం లేసాం సార్.
2: ఓకే అండి. ఏ పాట విందాం ఇవాళ?
3: అక్బర్ సలీం అనార్కలి సార్.
2: అక్బర్ సలీం అనార్కలి. ఎన్టీ రామారావు నటించిందా?
3: అవును సార్.
2: ఓకే, అందులో ఏ పాట అండి?
3: సిపాయి అనే పాట సార్.
2: సిపాయి. ఓకే.
3: అన్నం ఆంజనేయులు, అన్నం రాధ, అన్నం సంతోష్, లిఖిత, అన్నం మోహన్, అన్నం లక్ష్మీదేవి, కార్తీక్, హరిప్రసాద్, మళ్ళీ చింతారామ ఆంజనేయులు సార్.
2: కానీ మీరు కోరిన పాట కనిపించట్లేదు.
3: కనిపించలేదు సార్. మరి అన్నమయ్య సినిమాని చేయండి సార్.
2: మరొకసారి చూస్తున్నాను మీకోసం.
3: చూడండి సార్, చూడండి సార్.
2: లేదండి, అన్నమయ్య కావాలన్నారా నెక్స్ట్?
3: అవును సార్, అన్నమయ్య సినిమా చేయండి సార్.
2: అందులో ఏం ఏ పాట?
3: అదివో అల్లదివో అనే పాట సార్.
2: అదివో అల్లదివో.
3: అవును సార్.
2: ఒక క్షణం. కోరుతున్న శ్రోతలండి,
3: అన్నం ఆంజనేయులు, అన్నం రాధ, సంతోష్, లిఖిత, అన్నం మోహన్, లక్ష్మీదేవి, చరిత, చింతారామాంజనేయులు, ఉడుమల హరిప్రసాద్, ఉడుమల శివ, ఉడుమల వెంకటేష్ సార్.
2: ఓకే అండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట విందాం మరి ఇప్పుడు.
3: ఓకే, థ్యాంక్ యూ సార్.
2: వెల్కమ్.

హలో అభిలాష, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హర్షవర్ధన్, 8 క్లాస్ చదువుతున్నావు బాబు? ఓకే, ఎక్కడ? ఓకే, పెరవలి, కర్నూలు జిల్లా. ఓకే, ఏ పాట విందాం మరి? వాల్తేరు వీరయ్య కొత్త సినిమా కదా? లేదు మన దగ్గర, అది ఇంకా రాలేదండి. మేజర్? అవునా, చూద్దాం. అయితే వాల్తేరు వీరయ్యనా నువ్వు చెప్పింది? ఓకే, ఉందండి వాల్తేరు వీరయ్య. అందులో ఏ పాట? బాస్ పార్టీ. ఓకే హర్షవర్ధన్, ఏం చేస్తుంటాను? 8 క్లాస్ చదువుతున్నాను అన్నావు కదా. ఓకే, విందామా మరి పాట? వాల్తేరు వీరయ్య, బాస్ పార్టీ. ఓకే, వెల్కమ్.

0: అభిలాష.
1: హలో,
0: నమస్తే అండి. హలో అభిలాష, కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: చెప్పండి, మీరు పేరు?
1: ధర్మవరం నుంచి చింతా భవాని సార్.
0: చింతా భవాని గారు ఏం చేస్తుంటారు?
1: సార్,
0: ఓకే అండి. భవాని గారు టిఫిన్ చేశారా?
1: లేదు సార్.
0: ఓకే, ఏ పాట విందాం మరి?
1: సార్ పెద్దన్న పాట సార్.
0: పెద్దన్నయ్య బాలకృష్ణ సినిమా కదా?
1: అవును సార్.
0: ఓకే, బాలకృష్ణ ఫేవరెటా మీరు?
1: అవును సార్.
0: ఓకే చెప్పండి, కోరుతున్న శ్రోతలు?
1: వింటున్న వారందరి కోసం సార్.
0: అండ్ వింటున్న వాళ్ళందరి కోసమా?
1: అవును సార్.
0: పెద్దన్నయ్య అందులో ఏ పాట అన్నారు?
1: కుటుంబం అనే పాట.
0: కుటుంబం అన్నగారి కుటుంబం కదా? కానీ పెద్దన్నయ్య పాత సినిమా ఉంది, ఓకే కొత్త సినిమా కూడా ఉంది. కుటుంబం అన్నగారి కుటుంబం అనే పాట కదా? ఓకే అండి, మీకోసం, మీరు చెప్పిన వాళ్ళందరి కోసం ఈ పాట విందాం మరి. నా పేరు మధుకృష్ణ అండి. ధన్యవాదాలు మీకు కూడా.

0: హలో,
1: హలో సార్.
0: నమస్తే అండి. హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: హలో
0: చెప్పండి, వినిపిస్తోంది.
1: సార్, మాకు సినిమా పాట కావాలి సార్.
0: చెప్పండి, మేము అందుకే ఇక్కడ. చెప్పండి, ఏ పాట విందాం?
1: బ్రహ్మంగారి చరిత్రలో సార్,
0: శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కదా. మీ పేరు ఏమన్నారు?
1: హసీనా సార్.
0: హసీనా. హసీనా గారు ఏం చేసి ఏమండి? పూలు పీక్తూ ఉంటారా తోటలో? ఎక్కడ తోట?
1: ఇక్కడ సార్, రంగాపురం నార్పల్లో.
0: నార్పల్లో? గుగూడు దగ్గర. ఓకే, అందులో ఏ పాట అన్నారు?
1: దాంట్లో ఏదైనా సార్,
0: ఏదైనా వినిపించాలి.
1: పేర్లు చెప్తా సార్?
0: చెప్పండి.
1: నూరా.
0: ఓకే.
1: భాగ్యమ్మ.
0: ఓకే.
1: రెడ్డమ్మ. గొడ్డుమరి. దాల్డానా.
0: ఓకే.
1: రమీజ.
0: ఓకే.
1: నూర్జహాను. మాబ్జాను. రంగుల బీబి. మున్నా. ఆచారమ్మ. నేను హసీనా సార్.
0: ఓకే అండి, హసీనా.
1: మున్ని సార్.
0: ఓకే అండి, హసీనా గారు. ఓకే, ఇద్దరు మున్నీలు, ఇంకా మిగతా పేర్లు చెప్పినారు కదా. ఓకే, మీరు కోరిన పాట అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కదా. అందులో పాట వినిపించమంటారా లేక తత్వం వినిపించమంటారా? పాటే. నూరా కోసమా? ఓకే, మరైతే ఈ పాట నీవెవరో అనే పాట వినిపించమంటారా? బాగుంది కదా పాట. అవునా? పర్లేదండి, అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఓకే అండి, అందరికోసం. ఓకే, నీవెవరో నీ జన్మం ఏదో అనే పాట విందాం. లీలగానం.

0: హలో
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: తడపతి నుంచి మల్లికార్జున సార్.
0: మల్లికార్జున గారు చెప్పండి, ఏ పాట విందాం?
1: జుమ్మంది నాదంలోంచి పాట వినిపించండి సార్.
0: జుమ్మంది నాదం?
1: అవును సార్.
0: అందులో ఏ పాట?
1: అందులో మంచి పాట వినిపించండి సార్.
0: మంచిది. మీకు ఏది నచ్చుతుందో నాకు ఎలా తెలుసండి?
1: దాంతో వచ్చేసి
0: చెప్పమంటారా పాటలు?
1: చెప్పండి సార్.
0: లాలి పడుతున్నది గోవింద హరిగోవింద, ఏం సక్కగున్నావురో, ఏం సక్కగున్నావురో. ఆ పాట విందామా?
1: వినిపించండి సార్.
0: ఓకే. దేశం అంటే అనే పాట కూడా ఉంది అందులో.
1: దేశం అంటే ఆ పాట వినిపించండి సార్.
0: ఆ పాటే కావాలా?
1: పాటే కావాలి సార్.
0: ఓకే అండి, చెప్పండి. ఇంకా కోరుతున్న శ్రోతలు?
1: శ్రోతలు రేడియో వింటున్న శ్రోతలకి ఏమి అందరికోసం సార్?
0: అందరికోసమా? ఓకే అండి, మంచి దేశభక్తి గీతం కోరారు, విందాం మరి. ఇవాళ దొరికిందా?
1: అవును సార్. అవును సార్.
0: చాలా మంది అలా చెప్తూనే ఉన్నారు, మీరు మా కాల్స్ లిఫ్ట్ చేయరని కొంతమంది అంటూ ఉంటారు. అలా ఏముండదండి, ప్రతి ఒక్కరి కాలు అటెండ్ అవుతాము తప్పకుండా.
1: ఓకే సార్. ఓకే ఓకే, థాంక్యూ సార్.
0: ఓకే అండి, మీరు కోరిన పాట విందాం మరి.

0: हेलो हेलो हेलो हेलो
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి మీకు లైన్ కలిసింది, మీరు మాట్లాడటం లేదు.
1: ఓహో సార్, ఇప్పుడే సార్ కలిసి నిన్నకి అప్ప మొన్న ఇంకా ట్రై చేస్తా ఉన్నాను.
0: అంటే ఒకవైపు పాట వింటూ ఉన్నారు, మరోవైపు కాల్ చేస్తున్నారు కదా, అందుకని అక్కడ నిమగ్నం
1: లేదు సార్,
0: అయిపోయారు.
1: లేదు సార్, రేడియో ఆఫ్ చేసినాను.
0: అవునా, పర్లేదు.
1: దేవేంద్ర రెడ్డి కదా మాట్లాడుతుంది?
0: కాదండి, నేను మధుకృష్ణ.
1: మధుకృష్ణ, నమస్కారం. నమస్కారం అయ్యా.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: మాది ఊరుకోండి అన్న. మరి
0: ఓకే,
1: మరి మేజర్ చంద్రకాంత్లో ఒక పాట కావాలి సార్ నాకు.
0: మేజర్ చంద్రకాంత్
1: సార్,
0: ఓకే అండి. అందులో ఏ పాట కావాలి?
1: పుణ్యభూమి నా దేశం నమో నమా అని.
0: ఓకే,
1: ఎన్టీ రామారావు గారి. నేను వారి అభిమాని సార్. నేను
0: నా ఎన్టీ రామారావు వరకు అభిమానులు లేని వాళ్ళు ఎవరు చెప్పండి కదా.
1: ఆయన ముందు చరిత్రకారుడు కదా సార్, అందుకు
0: ఆయన నటించిన చిత్రాలన్నీ.
1: అవును సార్,
0: దుర్యోధనుడు, భీముడు, భీష్ముడు, ఏ పాత్ర అయినా
1: చెప్పలేని కళాకారుడు. సినీ చరిత్ర ఉన్నంత వరకు ఆయన ఉంటారు సార్.
0: అవునండి,
1: సినీ చరిత్ర ఉన్నంత వరకు ఆయన ఉంటాడు.
0: అవునవును.
1: ఓకే
0: సార్,
1: మీరు
0: కోరిన చెప్పండి
1: పాట సార్, కోరుకున్న శ్రోతలు చెప్తాను సార్.
0: చెప్పండి.
1: సంజీవ,
0: ఓకే,
1: విజయలక్ష్మి, జయచంద్ర,
0: ఓకే,
1: ఉమాదేవి, గంగమ్మ, లక్ష్మి.
0: ఓకే అండి, వీరందరి కోసం మీరు కోరిన పుణ్యభూమి నా దేశం అనే పాట విందాం, మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి. ఓకే,
1: ఓకే సార్,
0: వెల్కమ్.

0: శ్రోతలు, ఇంతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. ఇప్పుడు విందాం తుంగభద్రా తరంగం. రూపకం, రచన, రూపకల్పన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ ఎ హరికృష్ణ. కార్యక్రమం వినబోయే ముందు
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువులో తామరా
3: సై బాల్,
4: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: తుంగభద్రా తరంగం. రూపకం, రచన, రూపకల్పన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ.
6: పృథ్వీనాం త్రిరత్నాని జలమన్నం సుభాషితం అన్నది ఆర్యోక్తి. ఈ భూ ప్రపంచంపై మనుగడ సాగిస్తున్న జన జీవ జంతు జీవనానికి మూలాధారమైందే జలం. జలం లేనిదే జీవనం లేదు. జలం లేకుంటే సస్యం లేదు. సస్యం లేకుంటే అన్నం లేదు. అన్నం లేకుంటే మనిషి మనుగడకు భద్రత లేదు. అందుకే సంపద నిధులుగా భావించే రత్నాలు, మాణిక్యాలు, గోమేధికాలు వంటి రాళ్లకంటే జలం, అన్నం, సుభాషితాలే ఈ భూమిపై ఆశించదగిన రత్నాలని విఘ్నులు, జ్ఞానులు విశదీకరించి వివరించారు.
7: పృథ్వీనాం త్రిరత్నాన్ని అన్నదానిలో ప్రథమ స్థానం ఇవ్వబడింది జలానికే. అందుకే సృష్టికర్త ఈ భూగోళాన్ని ఒకవంతు భూతలంతో నింపితే మూడొంతుల భాగాన్ని జలంతో సృష్టించాడు. ప్రకృతిలో వర్షించిన వర్షం భూతలంపైకి ఉబికి వచ్చిన నీరు రూపాంతరం చెందితే ఉద్భవించినవే నదీ నదాలు. ఇవే జనజీవనానికి ఆధారాలుగా నిలిచాయి. అందుకే నదీ నదాల తీరాల్లో నాగరికత వెల్లివిరిసింది.
6: మనిషి మనుగడకు నీరు, నారుకు నీరు, ఊరికి నీరు, మనిషి నాగరికత వికాసానికి నీరునందించే నదీ నదాలను గౌరవిస్తూ మనమందరం చేయెత్తి నమస్కరించవలసిందే. మాఘమాస స్నానాలు, తీర్థయాత్ర, నదీ స్నానాలు, కుంభమేళాలు, పుష్కర స్నానాలు, నదీమ తల్లుల పూజలు భారతీయ సంస్కృతిలో పుణ్యకార్యాలుగా భావింపబడ్డాయి.
7: వంశధారలో తెప్పలు తిరగకపోతే కప్పలు తినే కరువొస్తుందని ఒక సామెత వస్తే పెన్న దాటితే పెరుమాళ్ల సేవ అన్న నానుడి పుట్టింది. సబ్ తీరథ్ బార్ బార్, గంగా సాగర్ ఏక్ బార్ అని నానుడి ఉంటే స్నానానికి గంగ, పానానికి తుంగ అన్న నానుడి పుట్టింది.
6: మన దేశంలో పుష్కర స్నానాల పేరుతో, పవిత్ర నదీ స్నానాల పేరుతో వాటిని పూజించి స్నానమాచరించి తాము పునీతులైనట్టుగా ఎందరో భావిస్తారు. ఇలాంటి పుష్కర స్నానాలకు అవకాశం కలిగిన నదుల్లో తుంగభద్రా నది కూడా ఉండడం విశేషం. అందుకే ఈరోజు మనం తుంగభద్రా నదీ చరిత్రను మననం చేసుకుందాం.

0: అని మార్కండేయ పురాణంలో పేర్కొనడం జరిగింది. ఇక మహాభారతం భీష్మపర్వంలోనూ నా గురించి చెప్పారు. రామాయణ కాలంలో పంపానదిగా నేను పిలవబడ్డాను. రామాయణం అరణ్యకాండంలో
1: అజగామతత పంపాం లక్ష్మణేన సహోభిభూ సద

అని నా గురించి పేర్కొనడం జరిగింది. నా తీరంలో ఉన్న నేటి హంపి విజయనగర ప్రాంతం, పూర్వం రామాయణంలోని కిష్కింధా ప్రాంతం ఒక్కటే. రామాయణంలో వర్ణింపబడిన అంజన, మాల్యవంత, మతంగ, ఋష్యమూక పర్వతాలను అంటుకుని నేను ఆ ప్రదేశంలో ప్రవహించడం జరిగింది. మీకు విషయం చెప్పనా? కర్ణాటక రాష్ట్రంలో కదూర్ ప్రాంతంలోని వరహాపర్వతాల గంగమాల ప్రాంతంలో ఒక పక్క తుంగనది జన్మించి నడక ప్రారంభించి ముందుకు సాగి శృంగేరి, తీర్థహళ్ళి, శిమోగాలు దాటి కొద్ది దూరంలో ఉన్న కూడ్లీ దగ్గర ఒక్కసారి ఆగింది. తుంగ జన్మించిన గంగమాల ప్రాంతంలోనే వేరొక చోట నుండి భద్రానది పుట్టి బాబాబుడాన్ పర్వతాలు, భద్రావతి, హొళేహొన్నూర్లు దాటుకుని తన కోసం కూడ్లీ వద్ద ఎదురుచూస్తున్న తుంగనదిని ఆత్మీయంగా పెనవేసుకుంది. అలా తుంగ, భద్రా నదులు పెనవేసుకుని ముందుకు సాగడానికి నిశ్చయించుకోగానే తుంగభద్రా నదిగా నేను ఊపిరి పోసుకున్నాను.

కూడ్లీ నుండి బయలుదేరిన నేను భాస్కర క్షేత్రమైన హొన్నాలిగా పిలువబడే సువర్ణాలి దాటగానే నన్ను కొంత దూరం తరువాత కుముద్వతి నది కలుసుకుంది. ఆ తర్వాత నా ప్రయాణంలో హరిహర క్షేత్రం దాటాను. తరువాత కుద్లూరు సమీపంలో ఇంద్రానది వచ్చి నాతో ఐక్యమైంది. అలా సాగుతున్న నా ప్రయాణంలో నన్ను కలిసిన ఇంకొక నది వరదానది. వరదానదిని కలుపుకున్న నేను హొస్పేట వద్దనున్న మల్లాపురం దాటిన తరువాత హంపి విజయనగరం దాటి పరుగులు సాగించాను. అలా వెళ్తున్న నన్ను వేదవతిగా పిలువబడే హగరీ నది వచ్చి కలిసింది. ఇలా నా పరుగుల ప్రయాణం మంత్రాలయానికి చేరింది.

0: మంత్రాలయం అలంపూర్లను దర్శించుకుని కర్నూలు చేరిన నన్ను హంద్రీనది పలుకరించింది. కర్నూలు దాటి కొంత దూరం వెళ్ళిన నేను సంగమేశ్వరం వద్ద మా పెద్దక్క కృష్ణవేణిని కలుసుకుని నా 400 మైళ్ళ దీర్ఘయాత్రకు శుభగీతం పాడాను.
1: విన్నారు కదా, కర్ణాటకలో పుట్టిన తుంగభద్రా నది ఎలా ప్రయాణించి ఆంధ్రాలో కృష్ణమ్మ ఒడిలో చేరి తన జీవితాన్ని పుణ్యవంతం చేసుకుందో.

మనందరికీ పుష్కర స్నానాలు చేసే భాగ్యం కల్పించిన ఈ తుంగభద్ర నదే ఆంధ్రుల సమర తేజానికి, సాహిత్య గరిమికి, సంస్కృతి వికాసానికి జీవగర్రగా నిలిచింది. ఈ కథంతా మళ్ళీ మనం తుంగభద్రమ్మ నదీ ముఖస్థంగా విందాం.

మీకందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ మీ అందరికీ నా వైభవాన్ని తెలియజేసి పులకరించిపోవాలనిపిస్తోంది. హరిహర బుక్కరాయ సోదరులు నా తీరంలో హంపి విజయనగర నిర్మాణానికి తీర్మానం చేస్తే విద్యారణ్యస్వామి ఆశీర్వాదంతో శాలీవాహన శకం 1258 ధాతునామ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమీ తిథిన పుష్యమీ నక్షత్రాన సింహలగ్నాన నగర నిర్మాణానికి పునాది పడింది. ఈ పునాదులపై వెలసిన విజయనగర సామ్రాజ్యం క్రీస్తు శకం 1336 నుండి 1565 వరకు, అంటే దాదాపు 200 సంవత్సరాల పైబడి ఆంధ్రతేజానికి, కర్ణాటక ప్రాంత వైభవానికి నిలువుటద్దంగా నిలిచింది. నా తీరంలోనే ప్రౌఢదేవరాయల్చే శ్రీనాథ కవి సార్వభౌముడు కనకాభిషేకం చేయించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలచే గండపిండేరాన్ని తొలగించుకు

శాలీవాహన శకం 1258 ధాతునామ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమీ తిథిన పుష్యమీ నక్షత్రాన సింహలగ్నాన నగర నిర్మాణానికి పునాది పడింది. ఈ పునాదులపై వెలసిన విజయనగర సామ్రాజ్యం క్రీస్తు శకం 1336 నుండి 1565 వరకు, అంటే దాదాపు 200 సంవత్సరాల పైబడి ఆంధ్రతేజానికి, కర్ణాటక ప్రాంత వైభవానికి నిలువుటద్దంగా నిలిచింది. నా తీరంలోనే ప్రౌఢదేవరాయల్చే శ్రీనాథ కవి సార్వభౌముడు కనకాభిషేకం చేయించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలచే గండపిండేరాన్ని తొలగించుకున్నాడు పెద్దనామాత్యుడు. విజయనగర దుర్గ తేజానికి, కృష్ణదేవరాయల కరవాలానికి మెరుగులు దిద్దిన మంత్రాంగం నడిపాడు అప్పాజీగా కీర్తింపబడిన తిమ్మరుసు. శిల్పుల ఉలుల సవ్వడికి శిలలు శిల్పాలుగా మారింది నా తీరభూమిలోనే.

0: ఇలా ఆంధ్రుల సామ్రాజ్య కేంద్రంగా తుంగభద్రా తీరంలోనున్న హంపి విజయనగర ఖ్యాతి విదేశాలకు ప్రాకింది. మళ్ళీ చరిత్ర తిరిగి వ్రాయబడింది. ఆంధ్రులు తమ ప్రగతి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి విజేతలైనప్పుడు దేశంలో తొలిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా రాయలసీమ, సర్కారు ప్రాంతాలు కలిసి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తుంగభద్రా తీరం పులకించిపోయింది. తన తీరంలోని కర్నూలు నగరం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయ్యిందని కొండారెడ్డి బురుజు సాక్షిగా మళ్ళీ ఆంధ్రులందరకు ఒక రాష్ట్రం వచ్చింది.
1: నిజమే, నా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న నదిని నేను. కరువుపై సాగిన సమరానికి నేను అభయహస్తం అందించాను. కర్ణాటకలోని హొస్పేట్ దగ్గర నిర్మింపబడిన తుంగభద్రా ప్రాజెక్టే దీనికి సాక్ష్యం. 1924లో ఆనాటి మద్రాస్ రాష్ట్ర గవర్నర్కు లా మెంబర్గా ఉన్న సిపి రామస్వామి ప్రతిపాదించిన ఇరిగేషన్ బిల్ ద్వారా నాపై ఆనకట్ట కట్టాలనే ఆలోచనకు ప్రతిపాదన జరిగింది. నాపై నిర్మించే ప్రాజెక్టు వలన కరువు ప్రాంతమైన దత్తమండలాలకు మేలు చేకూరుతుందని ఈ బిల్లు ప్రతిపాదించిన సిపి రామస్వామి అయ్యర్ గారి జీవితం ధన్యమైందని రాయలసీమలోని ఆనాటి ప్రముఖ వ్యక్తి గుత్తి కేశవపిళ్ళై ఆయనకు 1924 జూలైలో రాసిన ఓ లేఖలో ప్రశంసించడం జరిగింది. ఇలా కాలగమనంలో హొస్పేట్ సమీపంలో నా నీటి వినియోగం కోసం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.

0: స్వతంత్ర భారతదేశం కాలగమనంలో బ్రిటిష్ వారి వలస రాజ్యమైనప్పుడు తన స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో సమరం ప్రారంభించింది భారత ప్రజ. మీతోటే మేము అంటూ తుంగభద్రా తీర ప్రజలందరూ స్వాతంత్ర నినాదం చేశారు, యుద్ధాలు చేశారు, సత్యాగ్రహాలు చేశారు, ఆత్మత్యాగాలకు వారు సిద్ధపడ్డారు. తుంగభద్రా నదీ తీరంలో నిర్వహించిన స్వాతంత్ర సమరంలోని ఒక అపురూప ఘట్టాన్ని ఒక్కసారి స్మరించుకుందాం.
1: బ్రిటిష్ కంపెనీ పాలన సమయంలోనే మన దేశంలో రాజులు, నవాబులు కంపెనీ వ్యవహారాల పట్ల తమ అసంతృప్తిని ప్రదర్శించడం జరిగింది. ఆ రోజుల్లో వచ్చిన వహాబీ ఉద్యమ ప్రభావం నా తీర ప్రాంతంపై కూడా పడింది. అందుకే 1838 ప్రాంతంలో నా ఒడ్డున ఉన్న కర్నూలు కూడా స్పందించింది. ఆనాటి కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ వహాబీ ఉద్యమకారులతో చేతులు కలిపి పోరాడాడు. హైదరాబాద్ నిజాం సోదరుడైన ముబారిజుద్దౌలాతో చేతులు కలిపి ఇంగ్లీషు వారిపై కత్తికట్టాడు.

హైదరాబాద్లోని జనరల్ ఫ్రేజర్ ఈ కుట్రను పసిగట్టి 1839లో కర్నూల్ నవాబ్ గులాం రసూల్ ఖాన్ను ఓడించి ఖైదు చేశాడు. గాంధీజీ రాకతో భారతదేశ స్వాతంత్ర సమరంలో వచ్చిన మార్పులకు నా తీర ప్రాంతాలన్నీ స్పందించాయి. గాంధీజీ 1931 సెప్టెంబర్ 30 కర్నూలుకు వచ్చారు. నా తీరంలోని ఇసుక తిన్నెలపై బహిరంగ సభ జరిగింది. వేలకు వేల మంది సభకు వచ్చారు.

0: గాంధీజీకి కర్నూలు మండలం వారిచ్చిన స్వాగత పత్రాన్ని ఓ పెట్టెలో పెట్టి పెట్టెపై వెండితో రాట్నాలు చిత్రించారు. ఆ పెట్టెను సభలో వేలం వేయగా ఆ రోజుల్లో 450 రూపాయలు వచ్చాయి. గాంధీజీతో పాటు ఆజాద్ సుభాన్ వంటి నాయకులు నా తీరంలోని ఇసుక తిన్నెలపై దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడమని ప్రజలకు సందేశాలు అందించారు. ఇప్పుడు నేను చెప్పింది మత్స్సుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా గత స్మృతులను తవ్వుకుంటూ పోతే నా తీరంలో జరిగిన ఘటనలను తెలపడానికి ఎన్ని రోజులైనా చాలవు.
1: జీవజాలానికి, సస్యభూములకు జలాన్ని అందించిన తుంగభద్రా తీరంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. పారిశ్రామిక రంగానికి ఉదాహరణగా నిలుస్తుంది భద్రావతిలో నెల

0: కొన్న స్టీల్ ప్లాంట్, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు, దేవాలయాలు, విద్యాలయాలు, దర్శనీయ యాత్రాస్థలాలు, ప్రజాపాలనా కేంద్రాలు, మహనీయుల జన్మస్థలాలు, ఒక్కటేమిటి, అన్నీ తుంగభద్రా నదీ తీరంలో ఉంటూ భారతదేశ ప్రగతికి మూలస్తంభాల్లా నిల్చున్నాయి. అందుకే ఇటువంటి నదీమ తల్లి జలాల్లో పుష్కర స్నానం చేస్తే మన జన్మ ధన్యమైనట్లే.
1: తుంగభద్రా నదికి నమస్కారం చేసి పుష్కర స్నానం చేస్తే సరిపోదు. బంగారు తల్లి వంటి ఈ నదీ జలాల్ని, నదీ తీరాల్ని వాతావరణ కాలుష్యానికి గురి కాకుండా మనం చూడగలిగిన నాడే మనందరం ఈ నదీమ తల్లికి నిజమైన నమస్కారం చేసిన వాళ్ళం కాగలం.
2: తుంగభద్రా తరంగం రూపకం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ ఎం ప్రఫుల్లా, శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, శ్రీ ఏ హరికృష్ణ, శ్రీమతి పి అనురాధ. రచన రూపకల్పన శ్రీ ఆర్వి రమణమూర్తి. నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ.
3: ఇప్పుడు ఒక పాట విందాం.

మరపురాని కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు 100 ఏళ్ల కిందట మొదలుపెట్టారని, ఆ కాలంలో అది ఒక విప్లవానికన్నా తక్కువేమీ కాదని అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
3: భారత సర్కార్ని ఆయుర్వేద ఔర్ యోగ కో విశ్వ పటల్ పర్ నయీ ఊర్జా కే సాథ్ ప్రతిష్ఠిత కియా హై. ముజే యే జాన్కర్ ప్రశంసా హుయీ హై కి సర్కార్ శల్య చికిత్సా కి ఇస్ ప్రాచీన పరంపరా కో భీ వైజ్ఞానిక కసౌటియో కే సభీ మానవకో పర్ సఫల్ కర్నే కే లియే ప్రయాస్ కర్ రహీ హై. ఏ కేవల్ సర్కార్ ప్రయాస్ కర్నే సే నహీ హోగా, సభీ మానవ సభీ ప్రత్యేక మనుష్య ఇసీ దిశా మే సోచనా చాహియే. ఏ కేవల్ ఆయుర్వేద చికిత్సా కే లియే నహీ, మానవతా కే జిందగీ కే లియే భీ సోచనా చాహియే.
1: రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కార్యకలాపాలు, సైనిక్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ఎన్సీసీ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయని కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న రాష్ట్రాల మధ్య క్యాడెట్ల మార్పిడి కార్యక్రమం దేశ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యతను మరింత బలోపేత చేసే ఉత్తమ కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
2: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, జింద్ సోనిపత్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, వీటిని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
4: భవిష్యమే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.

0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ సామాజిక భద్రతా ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటిఏ అమలుతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుండగా, సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, సిఈటిఏ భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన భారతీయ యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు బ్రిటన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
1: హైదరాబాద్లో మంగళవారం జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈశ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని ఉత్తరప్రదేశ్లో వారణాసి రింగ్ రోడ్డుపై 46 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 14,400 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పట్టణ రవాణాను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో కొత్త తయారీ ప్రోత్సాహక పథకానికి, అలాగే దేశంలో సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకాన్ 2.0 పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: सेमिकॉन 2.0 127,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है, जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है.
1: ఢిల్లీలో భారత్ టెక్స్ట్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుస్తుల ప్రదర్శనల్లో ఒకటైన ఈ కార్యక్రమంలో 130కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మంత్రి ఆసక్తిగా పరిశీలించి తెలుగు కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రశంసించారు.
0: ఢిల్లీలో జరిగిన ఉడాన్ 2.0 కార్యశాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాల అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతు ఇవ్వడం, నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్, ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మనిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
1: పౌరసత్వ నిర్ధారణ, విదేశీయుడిగా గుర్తింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, చట్టబద్దంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించబడిన 27 మందికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో

0: చట్టవిరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా న్యాయబద్ధంగా సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సాగాలని, న్యాయపరమైన ప్రక్రియకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కేసులో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా పునఃపరిశీలించాలని ఆదేశించింది. పాత ఓటర్ల జాబితాలో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు వంటి కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి వారి వ్యాపారాభివృద్ధికి సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సూక్ష్మ రుణాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
0: ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుతీరగా శంఖనాదాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాల నడుమ 3 రథాలు శ్రీ గుండిచా ఆలయం వైపు సాగాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 9 రోజుల పాటు కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర సందర్భంగా అదే రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు.
1: ఢిల్లీలో గురువారం జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భద్రతా ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయని అన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడీపీ దాదాపు $5 ట్రిలియన్గా ఉందని దోవల్ వెల్లడించారు.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యాంశాలపై చర్చలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి శాసన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
1: ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణా వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తులతో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు.
0: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027లో భాగంగా నిర్వహించనున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కోసం పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టే ఛాలెంజ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, వినోద రంగాల్లో కొత్త ప్రతిభను గుర్తించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, యువ సృష్టికర్తల నైపుణ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ వేదికపై వారి ప్రతిభను

0: ప్రదర్శించే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, అలాగే వాటి అమలుకు బాధ్యత వహించే సంస్థల ఎంపిక వంటి అన్ని దశలను ఒకే వేదికపై నిర్వహించే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపింది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజీ అల్గుందా. సో సూపర్ మచ్చి ట్రాక్ విన్నారు కదా, ఫ్రమ్ ద ఫిలిం సన్ ఆఫ్ సత్యమూర్తి. మరి నేనైతే అడిగేశాను ఈ రోజు హరివిల్లులో 2026 నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ తెలుగు ఫిలింగా అవార్డ్ అందుకున్న చిత్రం ఏది అని చెప్పి. సో ఎస్, మరి చాలా మెసేజెస్ వచ్చేసాయి, ముందైతే చదివి వినిపించేస్తాను. సో వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఇంకా దేవాంగ గారు సుస్వాగతం అంటున్నారు. సుస్వాగతం అండి, ఆన్సర్ కూడా పంపించేసేయండి త్వరగా. ఇంకా కడప ప్రొద్దుటూరు నుంచి ఎవరు అంటే మెసేజ్ పంపిస్తుంది. ఓకే, వీళ్ళ నేమ్ సుధా గారు. సో సుధా గారు ఫోన్లో అంటే లైక్ యాప్లో సరిగ్గా రావట్లేదు అంటూ మెసేజ్ పంపించారు. అండ్ అలానే మనకి సెట్టింగ్స్లో అంటే మీరు న్యూస్ అనే యాప్ ఓపెన్ చేస్తే దానిలో ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్లో క్లియర్ క్యాచే అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కనుక అది క్లియర్ చేసుకుంటే మీకు మళ్ళీ క్లియర్గా మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. లేదంటే ఒకసారి యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి, సో దట్ యూ కెన్ ఎంజాయ్ అవర్

ప్రోగ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది జ్యోతి. సో హాయ్ జ్యోతి. హలో అక్క అంటుంది. సో హాయ్, నేనైతే సూపర్గా ఉన్నాను కానీ ఆన్సర్ ఎక్కడ, త్వరగా ఆన్సర్ కూడా పంపించేసాయి. అండ్ సైదులు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారండి. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి, హాయ్ అల్కృంద గారు ఎలా ఉన్నారు, నేను సూపర్గా ఉన్నా, జోరుగా హుషారుగా అద్దరింది మేడం అంటున్నారు. సో పాటలు పాడారు కదా మీరు కూడా, అండ్ అంతా బాగానే ఉంది కానీ ఆ జోరుగా హుషారుగా పాటలు మత్తులో పడిపోయి క్వశ్చన్ సరిగ్గా వినలేదు అప్పలరాజు గారు. సో నేను అడిగింది ఏంటి అంటే, తెలుగులో అంటే ఎవ్రీ లాంగ్వేజ్కి కూడా అవార్డ్ ఇస్తారు కదా, సో అలా తెలుగులో బెస్ట్ ఫిల్మ్ ఏది అని నేను అడిగాను. సో మరి మీరు పంపించిన చిత్రానికి కూడా అవార్డ్ వచ్చింది కానీ నేను అడిగిన కేటగిరీలో కాదు. సో మరి ఈరోజు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు అనంతపురం నుండి అనురాధ గారు. అండ్ ఇంకా రాధా మంగళగిరి నుంచి, అబ్బా మీరు వస్తే ఆదివారానిక, ఓకే అండి ఆదివారానికే అందం వస్తుంది అన్నారు. అందం వస్తుంది, ఆన్సర్ కూడా పంపించండి. సో ఆ అందానికి ఇంకా ఆనందం కూడా వచ్చేస్తుంది, రైట్ ఆన్సర్ పంపించేశాను అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. మల్లికార్జున్ గారు మీకు కూడా అదే క్లారిఫై చేస్తాను, ఇలా చిన్న కన్ఫ్యూజన్, నేను అడిగింది తెలుగులో బెస్ట్ ఫిలిం, మీరైతే ఓవరాల్గా బెస్ట్ ఫిలిం అందుకున్న చిత్రం పంపించారు. సో ఏది కూడా నేను రాంగ్ ఆన్సర్ అని చెప్పలేను కానీ నేను అడిగిన క్వశ్చన్కి మీ ఆన్సర్ మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అవ్వాలి అంటే రైట్ ఆన్సర్ పంపించాలి. తెలుగులో మన తెలుగు భాషలో బెస్ట్ ఫిలిం అందుకున్న చిత్రం ఏది. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే ఓకే హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీనిష్ క్యాండ్ హనీ బాగున్నారా అంటూ, ఎస్ సూపర్ సాంగ్స్ అండ్ అలానే అన్నీ ఎంజాయ్ చేస్తున్నాము. సో జోరుగా హుషారుగా అయితే అందరూ అలా మ్యూజిక్ లోకంలోకి వెళ్ళాము. నిజంగా అందరూ పాడేటట్టుగా ఉన్నాయి అది, మరి ఆ మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్కే అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేసేస్తున్నాను. సో నేను అడిగిన క్వశ్చన్, ఇండివిజువల్ లాంగ్వేజెస్లో అవార్డ్స్ అందిస్తారు కదా, సో అలా తెలుగులో బెస్ట్ ఫిలింగా అవార్డు అందుకున్న చిత్రం ఏది. సో మనకి రీసెంట్గా అనౌన్స్ చేసిన నేషనల్ ఫిలిం అవార్డ్స్లో. సో ఓ క్లూ కూడా ఇచ్చేనా, ఇచ్చేయమంటారా? సో మరి నిహారిక కొణిదెల తీసిన చిత్రమే అది. సో ఈ క్లూ చాలు, ఇంకా అయితే నాకు క్లూ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ మీరు అందరూ ఈ పాటికే ఆ క్లూని క్యాచ్ చేసి ఆన్సర్ పంపిస్తారు అని చెప్పి నాకైతే అర్థమైపోయింది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను పుష్ప 2 ఫిలిం నుంచి. సో ఈ 1 అవర్ పాటు అంటే ఎస్ నెక్స్ట్ 40 మినిట్స్ పాటు అవార్డ్స్ అందుకున్న చిత్రాల్లోని పాటలే వినిపించే ప్రయత్నం అయితే చేసేస్తాను. సో ఎస్, మీకోసం మీ లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం పుష్ప 2. స్టే ట్యూన్డ్.

मेरे विनर विविध भारतीय फिल्म 101.3 एंड दिस इज योर रियलतना एंड यस मेरे पुष्पा लो पार्ट विन पिक्चर्स हो पुष्पा के एम अवार्ड्स अच्छा है मा अनंत कुटनरा सो यस पुष्पा 2 की सुकुमार गर्ग की बेस्ट स्क्रीन प्ले अवार्ड आते हो जैसे सिंधी एंड इनका अलाने पुष्पा 2 की बेस्ट కాస్ట్యూమ్ డిజైన్స్ కేటగిరీలో కూడా అవార్డ్ అందుకున్నారు దీపాలి నూర్ అండ్ శీతల్ శర్మ. సో యస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి హర్వెల్లో నేనైతే అడిగాను 2026 నేషనల్ ఫిలిం అవార్డ్స్లో తెలుగు కేటగిరీలో బెస్ట్ ఫిలింగా సెలెక్ట్ అయిన చిత్రం, అంటే అవార్డు అందుకున్న చిత్రం ఏది అని చెప్పి ఎస్ ఇంకా చాలామంది మెసేజెస్ పంపించారండి. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. కార్తీక్ అండ్ గౌతమి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్, స్పెషల్ స్టార్ అల్కనంద గారు జవాబు కల్కి అంటున్నారు. ఓకే, సో చెప్పా కదా కల్కి తెలుగు కేటగిరీలో కాదు ఓవరాల్గా మనకి అవార్డ్ అందుకుంది. ఓవరాల్గా ఇన్ ది సెన్స్ నేషనల్ లెవెల్లో అందుకుంది, తెలుగు కేటగిరీలో మాత్రం కాదు. సో కల్కి ఇంకైతే ఎవరు పంపించరు అని అనుకుంటున్నాను. అండ్ మంగళగిరి నుంచి ఓకే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు ఓకే అండి. సో ఆయన స్టైల్లో ఎమోజీస్ తోటి ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ చంద్రశేఖర్ కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్ గారు. ఏంటండి నాకు 3-4 ఆప్షన్స్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకో అని చెప్పి. సో ఎస్, మొత్తానికైతే లక్కీగా మీరు పంపిన 3 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. అయ్యో రాత్రే చూశాను, ఇందాక మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ హాయ్ అల్కనంద గారు అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతో కాన్ఫిడెంట్గా కల్కి అంటూ పంపించారు. నెక్స్ట్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి. ఓకే, సో ఈవిడ కూడా కల్కి అంటూ ఫాలో అయిపోయారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ మిర్యాలగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్

0: అంటే ఓకే, అంటే ఫస్ట్ ఏమో పుష్ప టూ అనుకున్నారు, తర్వాత మొత్తానికి రైట్ ఆన్సర్లోకి వచ్చేసారు. అండ్ క్లూ ఇచ్చారుగా, మేము కనిపెట్టేశాం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎస్, రైట్ ఆన్సర్ అండి. సో క్లూ ఇచ్చాను, నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో వచ్చిన సినిమా అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, మొహమ్మద్ సిరాజుద్దీన్, నూరులయాన్ అండ్ ఇనాయా మిర్జా. ఓకే, శ్రీరంగపూర్ నుంచి రాకాస అంటూ పంపించారు. యా, అది కూడా తీసింది నిహారిక గారే, బట్ అది ఇంకా ఇయరే కదా రిలీజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిత్రాలకి ఇప్పుడు 2026లో అవార్డ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇంకా కాను నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ అనంతపురం జిల్లా కుమ్మెత నుండి చారుకంట్ల ఓబ్లేస్ గారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, వీళ్ళ పేరు పేరు పేరు పేరు పేరు పంపించకపోతే ఎలా చెప్పండి. సో జికెవేణి బృందావన్ కాలనీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఆన్సర్ రివీల్ చేసేసేనా, అప్పుడే కదా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తాం, రివీల్ చేసేసాయి అంటున్నారా. సో ఎస్, ఆన్సర్ వచ్చి కమిటీ కుర్రాళ్ళు. సో నిహారిక కొణిదెల మరి తను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మించిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా న్యూ అంటే డెబ్యూ ఫిల్మ్గా ఈ చిత్రంలోకి వచ్చారు. అదైతే ఒక సూపర్ ఇనిషియేటివ్ బై ది ప్రొడ్యూసర్ అని చెప్పాలి, బికాస్ ఎంతోమంది ఎంతో ఆశలతోటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే పెద్ద ప్రొడక్షనా, అసలు ఎలా మమ్మల్ని తీసుకుంటారు, చిన్న ఛాన్స్ అయినా చాలు అని ఎంతో టాలెంటెడ్ పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ అవార్డ్ వాళ్ళందరికీ సొంతమైంది అంటే ఇట్స్ రియలీ వర్త్ అనే అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫస్ట్ ఫిలింలోనే ఈ విజయం సాధించారు అంటే ఒక్కొక్కళ్ళు ఫిలిం క్రూ అంతా కూడా ఎంత డెడికేటెడ్గా ఈ ఫిలిం మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ అందుకే ఇట్ డిజర్వ్డ్ అవార్డ్. అండ్ ఈ ఫిలిం కోసం వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ కమిటీ కుర్రాళ్ళలో ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపిస్తాను. ఆగాగు, మా సెకండ్ క్వశ్చన్ ఇచ్చేసి అప్పుడు వెళ్ళు అంటున్నారా. సో ఎస్, ఐ నో యువర్ పల్స్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మనల్ని ఎన్నో చిత్రాల ద్వారా నవ్వించిన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కదా, మరి ఆయన ఎన్నోసార్లు నంది అవార్డ్స్ అందుకున్నారు. అండ్ ఈరోజు ఆయన బర్త్డే కూడా. మరి ఆయన సైమా అవార్డ్స్ అంటే సెకండ్ ఇన్నింగ్స్. సో సపోర్టింగ్ యాక్టర్గా ఎన్నో సినిమాలు చేశారు అండ్ వాటికి కూడా 3 సార్లు సైమా అవార్డ్స్ అందుకున్నారు. సో అయితే 3 అడగను కానీ ఏదన్నా ఒక్క చిత్రం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు సపోర్టింగ్ యాక్టర్గా సైమా అవార్డ్స్ అందుకున్న ఏదైనా ఒక చిత్రం నాకు మెసేజ్ పంపించేసేయండి. సో ఎస్, కమిటీ కుర్రాళ్ళు చిత్రంలోని పాట ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు,
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రియల్టీ నా. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి విన్నారు కదా కల్కి 2898 AD. సో ఈ ఫిలింలోని లవ్లీ ట్రాక్ అండ్ చాలామంది కల్కి అని పంపించారు. మరి కల్కికి కూడా అవార్డు వచ్చింది కదా అని అనుకుంటున్నారు కదా. సో ఎస్, కల్కికి కూడా అవార్డు వచ్చింది. బట్ అదేంటి అంటే బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. సో మొత్తం ఇండియాలో రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్లో సెలెక్ట్ అయిన చిత్రం కల్కి. బట్ నేను అడిగింది తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అండ్ అదే కమిటీ కుర్రాళ్ళు. సో రెండు చిత్రాల్లోని వండర్ఫుల్ ట్రాక్స్ వినేశారు కదా. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మనల్ని ఎన్నో చిత్రాల ద్వారా నవ్వించిన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ. ఆయనకి ఎన్నో చిత్రాలకి నంది అవార్డ్స్ వచ్చింది యాజ్ అన్ యాక్టర్. బట్ సపోర్టింగ్ యాక్టర్గా కూడా తన్ని తాను ప్రూవ్ చేసుకున్నారు. వన్ సైమా అవార్డ్స్ అందుకున్నారు 3 సార్లు. సో ముచ్చటగా 3 సార్లు ఆ అవార్డు అందుకున్న రాజేంద్ర ప్రసాద్ గారికి ఏ చిత్రాలకి అవార్డు వచ్చింది అని అయితే అడిగాను. సో చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. హాయ్ జబ్లమ్మ, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటూ టైలర్ సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, ఓకే నాకు ఆన్సర్ తెలుసు అంటూ కమిటీ కుర్రాళ్ళు అని పంపించారు. బట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం, సెకండ్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా, మనకి సినిమా పరిజ్ఞానం తక్కువండి అంటున్నారు. తక్కువైనా అవార్డ్స్ సంపాదించారంటే వాళ్ళ కృషి మనం గుర్తించాలి కదా, అందుకే ఇవాళ అవార్డ్స్ గురించి అడిగాను. అండ్ నెక్స్ట్ ఎండి సిరాజుద్దీన్, నూరులయాన్ అండ్ ఇనాయ మిర్జా, శ్రీరంగపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు సూపర్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనపాల్యం నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి ఒక్కటేంటి ఒక్కటేంటి అలిగినందా 3 చెప్తా కాస్కో అంటూ 3 రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్ నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే ఇయర్స్తో సహా ఆన్సర్ పంపించారు. ఓకే అండ్ అలానే హైదరాబాద్ నుంచి శ్వేత గారు కూడా ఏ ఇయర్లో అవార్డు వచ్చింది అని కూడా పంపించేశారు. అండ్ మన చిన్న డైరెక్టర్లు మన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్న ఓకే తెస్తున్నారు. బల్గం సినిమాలో బంధం గురించి, కమిటీ కుర్రాళ్ళ మూవీలో జ్ఞాపకాల గురించి తెలుపుతున్నారు.

అండ్ ఎస్ సినిమా కోట్లు పెట్టి తీస్తే ఏముంది, చిన్న సినిమాలు అయినా కూడా. ఎస్ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే లైక్ సోషల్ మీడియా వచ్చాక అందరూ వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ నిజంగానే కొత్త ఆర్టిస్టులు కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కంపేర్డ్ టు 10 ఇయర్స్ బ్యాక్తో చూస్తే. సో మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఈ మెసేజ్ పంపించారు. సో మల్లికార్జున్ గారు సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎస్ నెక్స్ట్ ఎవరు అంటే సుధా గారు కొత్తగూడెం నుంచి. సుధా గారు, సో మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ గురించి మాట్లాడుతున్నారు.

నట్టయితే చెప్పా కదా, ఒకసారి అన్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. మా ప్రోగ్రామ్స్ అన్నీ, మా ఛానల్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు.

యస్ ఫ్రెండ్స్, మరి చెప్పాను కదా ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే అని చెప్పి. 1956 జులై నిమ్మకూరులో పుట్టాడు. అండ్ అలా ఫస్ట్ ఆయన సిరామిక్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు. అండ్ ఒకటా రెండా ఎన్ని అద్భుతమైన పాత్రలు అండ్ ఎన్ని అమోఘమైన చిత్రాల్లో నటించారు. అండ్ ఆ రోల్స్ అన్నీ కూడా మనకి నవ్వించేవే. అయితే యాజ్ అన్ యాక్టర్ అండ్ హీరో చేసిన రోల్స్ పక్కన పెడితే సపోర్టింగ్ యాక్టర్గా కూడా తన స్టైల్ ఆఫ్ కామెడీ తోటి అందరినీ అలరిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్

వచ్చారు. అండ్ ఒకటా రెండా, ఎన్ని అద్భుతమైన పాత్రలు అండ్ ఎన్ని అమోఘమైన చిత్రాల్లో నటించారో. అండ్ ఆ రోల్స్ అన్నీ కూడా మనకి నవ్వించేవే. అయితే యాజ్ అన్ యాక్టర్ అండ్ హీరో చేసిన రోల్స్ పక్కన పెడితే, సపోర్టింగ్ యాక్టర్గా కూడా తన స్టైల్ ఆఫ్ కామెడీ తోటి అందరినీ అలరిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మరి నేనైతే అడిగేశాను ఆ 3 ఫిలిమ్స్ ఏంటి అని చెప్పి. సో ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు మీ ఆన్సర్స్ మాకు పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114. సో ఇప్పుడైతే మీ అందరి కోసం అమరన్ ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్. సో ఎస్, మీ అందరికీ తెలిసిందే అమరన్ ఫిల్మ్కి కూడా అవార్డ్స్ వచ్చాయి ఈ 2026 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో. ఇంతకీ అది ఏంటి అంటే చెప్పేస్తాను. ముందైతే ఈ లవ్లీ ట్రాక్ వినేసేయండి. స్టేడ్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజల్ తింద మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఎస్, అమరన్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. అండ్ ఎస్, మరి ఈరోజు హరివిల్లులో నేషనల్ అవార్డ్స్ అందుకున్న చిత్రాల్లోని లవ్లీ ట్రాక్స్ మీకోసం అయితే ప్లే చేసేస్తున్నాను. మరి అమరన్ చిత్రానికి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు జీవి ప్రకాష్ అవార్డు అందుకున్నారు. అండ్ దాంతోపాటు రాజ్ కుమార్ పెరియస్వామి బెస్ట్ డైరెక్టర్గా కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు ఈ సంవత్సరం. అండ్ ఎస్, మరి నేనైతే అడిగేసాను క్వశ్చన్ ఏంటి అంటే మన యాక్టర్ రాజన్ ప్రసాద్ గారు సో ఎన్నో చిత్రాలకి నంది అవార్డు అందుకున్నారు. సో మనందరికీ తెలిసిందే ఎంత అద్భుతమైన యాక్టర్ ఆయన. సో యాజ్ అన్ యాక్టర్ ఎర్రమందారం మేడం ఆ నలుగురు, సో అసలు ఇంకా ఆ నలుగురు చిత్రం గురించి అయితే చెప్పనవసరం లేదు ఎంత వండర్ఫుల్ రోల్ ప్లే చేశారో ఆ చిత్రంలో. అండ్ ఇంకా అలానే టామీ, ఈ చిత్రాలకి ఆయన నంది అవార్డ్స్ అయితే అందుకున్నారు. మరి నేను అడిగాను సైమా అవార్డ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఏ చిత్రాలకి రాజేంద్ర ప్రసాద్ గారు అందుకున్నారు అని చెప్పి. సో ఆల్మోస్ట్ అందరూ నేను ఒకటైనా పంపించండి అంటే మూడు కూడా పంపించేశారు. సో చూద్దాం నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. ఓకే అండి, సో ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి స్టూడియోలో సమయం అయితే 10:51 దాటి 52 వైపు ఈ టైమర్ ఈ క్లాక్ అయితే పరుగులు తీస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేను ఆన్సర్ రివీల్ చేసేసి మీ అందరి కోసం లవ్లీ ట్రాక్ వినిపించేస్తాను. మరి రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఈ చిత్రాల్లోది. సో రాజేంద్ర ప్రసాద్ గారికి మొత్తం 3 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, సో సైమా అవార్డ్స్ లభించాయి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా. సో ఫస్ట్ వచ్చి జులై ఫిలిం కోసం 2013 అవార్డు అందుకున్నారు. అండ్ శ్రీమంతుడు చిత్రానికి 2016 అండ్ మహానటి చిత్రంలో 2019. సో నిజంగా ప్రతి రోల్ కూడా ఎంత వండర్ఫుల్గా ఉంటుందో, ఎస్పెషల్లీ మహానటిలో. సో సావిత్రి గారి రోల్ ప్లే చేసినట్టే కీర్తి సురేష్ ఆరోగ్యం బాగోపోతే ఇంటికి వచ్చి పలకరిస్తే, బాగోకపోతే నువ్వు వస్తావంటే నాకు ఇంతకు ముందే ఆరోగ్యం బాగోకుండా ఉందే బాగుండేదేమో అన్నప్పుడు అసలు నిజంగా ఎంత ఎమోషనల్గా ఉంటుందో కదా ఆ సీన్. అండ్ ఒక ప్రొటెక్టివ్ ఫాదర్గా, అంటే మా నాన్న కాదు కాబట్టి నా పెళ్ళికి ఒప్పుకోలేదు అని ఆవిడ అనుకుంటారు, కానీ ఒక ప్రొటెక్టివ్ ఫాదర్ ఎలా అయితే మంచి సంబంధం చూడాలి అని కూతురు కోసం తపన పడతారో ఆ రోల్లో ఎంతో అద్భుతంగా నటించారు. అండ్ అందుకనే అవార్డు అందుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎస్, మరి అలాంటి ఎన్నో వండర్ఫుల్ రోల్స్లో నటించాలి అని ఆయనకి మన విభి తరఫున కూడా బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇది మరి ఈనాటి హరివిల్లు కార్యక్రమం. అండ్ ఎస్, ఇంకా ఫ్యూ మెసేజెస్ అని కూడా ఫినిష్ చేసేస్తాను బికాస్ నెక్స్ట్ ఆర్జీ కూడా మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే ఓకే మురళీ గారు మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్ అండి. అండ్ ఎస్, మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా నా హార్టీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఇప్పుడైతే మరి మహానటిలో చిత్రం మీకోసం వినిపిస్తున్నాను. మరి మహానటిలో చిన్న సావిత్రి గారు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు. మరి జీన్స్లోనే ఆ నటన అనేది ఉంటుంటే అంత అద్భుతంగా నటించకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఎస్, ఆ పాప పేరు సాయి తేజస్విని. సో ఎంతో బ్యూటిఫుల్గా ఆ రోల్ ప్లే చేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి కార్యక్రమాలన్నీ. సో నేనైతే టెటబే చెప్పేస్తున్నాను, అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ స్ప్రెడింగ్ ది పాజిటివ్ వైబ్స్. అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నందా సైనింగ్ ఆఫ్. టెటబే, సైన్ అవుట్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలను సజావుగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రయాణాలు సులభతరం చేసేలా త్వరలో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనివల్ల విదేశాలకు వెళ్లే వారికి ఇమ్మిగ్రేషన్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన వారందరికీ రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. నాలుగోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ముమ్ముట్టి ఎంపిక కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెహల్గాం బాల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను, మాతా వైష్ణోదేవి యాత్రను ఈ రోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళంలోకి మరో యుద్దనౌక చేరబోతోంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ యుద్దనౌకను ప్రారంభించనున్నారు. ఈ మేరకు నావికాదళ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలకాల మకరవిళక్కు యాత్రల సమయంలో భక్తుల భద్రత, సౌకర్యం, రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, ఇతర సంక్షేమ చర్యలకు ట్రావెన్కోర్ దేవస్థాన మండలి ప్రాధాన్యం ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారత షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన యమగుచిపై పీవీ సింధు విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో

0: సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్. స్టూడియోలో టైం 11:05:25. ఈ టైం సినిమా కబుర్లకు వెల్కమ్ చెప్పేస్తూ ఈవినింగ్ 5 o'clock వరకు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రతి అవర్ కూడా, బట్ ఈ టైంలో సినిమా కబుర్లలో ఏం మాట్లాడుకుందాం? ప్రేమ. మన తెలుగు సినిమా హిస్టరీలో లవ్ స్టోరీస్కి ఒక సెపరేట్ ప్లేస్ డెఫినెట్గా ఉంటుంది, అవునా కదా? అంటే చాలా వరకు లవ్ స్టోరీస్ మనల్ని మెస్మరైజ్ చేశాయి, కొన్ని నవ్వించాయి, కొన్ని ఏడిపించాయి, అనుకుని మన హార్ట్స్లో పర్మనెంట్గా నిలిచిపోయాయి. అసలు లవ్కి ఏజ్ లేదు, భాష లేదు, హద్దులు లేవు, ఉండవు కూడా. అండ్ అంటే రెండు మనసులు నిజాయితీగా కలిస్తే చాలు, అవునా కదా? అందుకే గీతాంజలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, అంటే అంతకుముందు కూడా చాలా ఓల్డ్ మూవీస్ కూడా ఉన్నాయి లవ్ స్టోరీస్, బట్ ఇప్పటి రీసెంట్గా సీతారామం లవ్ స్టోరీ, మజిలీ, ఫిదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. మరి ఆ లిస్టులో నుంచి కొన్ని సినిమాలు మనం మాట్లాడుకుందాం, అండ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్, అండ్ అందులో నుంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. బట్ ఫస్ట్ మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: Superb song winner from the movie Remo and the Players, and the song ni composed chesni Anirudh Ravichander and Manmunam cinema kabulalu maatladukundam ani cheppanu konni love stories gurinchi and especially ante recent ga vachina love stories gurinchi. First manam MIAS and hero and heroine okay house lo ni ground floor and first floor lo untaru anamata, and heroine ganna hero 2 years age takku kuda. అండ్ అంతేనా కాదు, వాళ్ళిద్దరిది అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఇవన్నీ ఉండే వాళ్ళెలా కలుస్తారు అని అనుకోవచ్చు, బట్ డెఫినెట్గా కలుస్తారు. అదే మ్యాజిక్ ఆఫ్ లవ్. డైరెక్టర్ వాసుదేవ్, ఐ మీన్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎంతో అందంగా చూపించిన క్లాసిక్ మూవీ MIAS. నాగ్ చైతన్య అండ్ సమంత చేసిన కార్తిక్ అండ్ జెస్సీ క్యారెక్టర్స్ మన మైండ్లో నుంచి ఎప్పటికీ అంత త్వరగా పోవు అనమాట. అండ్ సాంగ్స్ ఏఆర్ రెహమాన్, ఆల్బమ్ మొత్తం ఒక్క సాంగ్ని కూడా తక్కువ చేయడానికి లేదు, అలాంటి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మరి అలాంటి సాంగ్స్లో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ MIAS నుంచి. బెన్నిడేల్ అండ్ కళ్యాణి మీనన్ పాడిన ఈ సాంగ్ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్, అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. సాంగ్ వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3 విత్ మీ యోర్ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసావు నుంచి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 11:19:02. కొన్ని లవ్ స్టోరీస్ మన కళ్ళను తడిపేస్తాయి డెఫినెట్గా. హీరో యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఎవరు లేని ఒక ఇండియన్ సోల్జర్ అనమాట. అండ్ తన పేరు రామ్. అండ్ తనకు తెలియని ఒక అమ్మాయి నుండి వచ్చే ఒక లవ్ లెటర్తో తన లైఫ్లో ఒక కొత్త హోప్ని చూస్తాడు. అలాగే అండ్ ఆ లెటర్ రాసిన సీతామహాలక్ష్మి కోసం హీరో చేసిన జర్నీ ఈ అందమైన లవ్ స్టోరీ. గుర్తొచ్చిందా? అదే సీతారామం అనమాట. రామ్ అండ్ సీత క్యారెక్టర్స్లో

దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్తో పాటు కాశ్మీర్ అందాలు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఈ మూవీని ఒక క్లాసిక్ని చేశాయి. మరి ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ సీతారామం నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది విశాల్ చంద్రశేఖర్ అండ్ ఈ పాటను పాడింది ఎస్పి చరణ్. ఎన్ స్టూడియోలో టైం 11:24:05 మనం ఉన్నాం సినిమా కబుర్లలో. మాట్లాడుకుంటున్నాం కొన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ గురించి. అండ్ నెక్స్ట్, అసలు లవ్ అనేది లైఫ్ అంతా ఒకేలా ఉంటుందా లేక కాలంతో పాటు మారిపోతుందా? ఈ క్వశ్చన్ను ఎంతో కొత్తగా ఎంతో అందంగా మనకందించిన మూవీ ఆరెంజ్. ఓ రేంజ్ లవ్ స్టోరీ అన్నమాట. సో ఫస్ట్ యాక్చువల్గా ఈ పాయింట్ విన్నప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు ఈ మూవీని కొంచెం కొత్తగా వింతగా

ఉంది ఏంటి అని అనుకోవచ్చు, బట్ తర్వాత చూస్తే ఇప్పుడు అది క్లాసిక్ అయిందని చెప్పవచ్చు. అంటే ఒక అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ అడ్వాన్స్డ్గా వచ్చింది ఆ సినిమా, ఇప్పుడు రావాల్సిన సినిమా అది. ఎనీవే, ప్రేమించడం ఈజీ కానీ లైఫ్ మొత్తం అదే లవ్ని నిలబెట్టుకోవడం ఈజీనా అనే క్వశ్చన్తో హీరో చేసే జర్నీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. అండ్ హ్యారీ జయరాజ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. అండ్ ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

అబద్ధమే రుచించని అబ్బాయిని. లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని పాడింది నరేష్ అయ్యర్ అండ్ అదిషా అండ్ యువి జాకీ అండి. పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండి. పాటకు లిరిక్స్ అందించింది వనమాలి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాం. కొన్ని కల్ట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, వాటిలో నుంచి మనం కొన్ని మాత్రమే మాట్లాడుకోగలం ఎందుకంటే మనకి 1 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి. ఎనీవే, ప్రతి లవ్ స్టోరీకి ఒకే ఎండింగ్ ఉంటుందా అంటే ఉండదు. కొన్ని లైఫ్ మొత్తం తోడుగా ఉంటే మరికొన్ని జీవితానికి ఒక లెసన్ నేర్పిస్తాయి అన్నమాట. అలాంటిదే బేబీ మూవీ. లైఫ్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా చేంజ్ అవుతాయో, అంటే ఐ మీన్ ఎలా చేంజ్ అవుతాయో ఈ మూవీ మనకి డెఫినెట్గా చెప్తుంది. అంటే ఈ మూవీలో ప్రేమతో పాటు నమ్మకం, అపార్థాలు, ఆశలు, బాధ, విరహం ఇలా అన్నీ టచ్ చేసిందనమాట ఈ మూవీ అనేది. ఎనీవే, ఈ మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది విజయ్ బుల్గనిన్ అండ్ ఈ సాంగ్ని పాడింది శ్రీరామ్ చంద్ర అండ్ కిడ్స్ కూడా పాడారు. సూపర్ సాంగ్ ఈ సూపర్ క్లైమేట్ లో మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రావుల సాయి గిరీష్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఇక వార్తల వివరాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మన సినిమా కీర్తి పెంచి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 9 పురస్కారాలతో తెలుగు నటులు ప్రతిభ చూపించడం గర్వంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యానవనంపై దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ,
1: రాయలసీమలు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ముందుకి, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపై ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి కోరాం. అలాగే ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు, దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది దానిపైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి కోరటం జరిగింది.
0: ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాలలో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

0: వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా తదితర ఏర్పాట్లను మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తదితరులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి భోగాపురం భాగ్యనగరం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 ఉప వేరియంట్ గుర్తించినట్లు వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ తెలిపారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కంటే ప్రమాదకరమని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచుతూ ఉన్నామని, ప్రత్యేక వార్డులు, పడకలు, పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నామని వెల్లడించారు. అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 బోగీలలో 1500 మంది ప్రయాణికులతో రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందన్నారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఎం రమేష్ తెలియజేస్తూ,
1: ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు అనకాపల్లి నుంచి 500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. అన్ని సిస్టమేటిక్ గా రైల్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇది మొదటి ట్రైన్. మళ్ళీ మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్నబట్టి అంతమంది కూడా కాన్ఫిడెన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది.
0: విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు శ్రీకాకుళం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిట దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈరోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకొచ్చిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా పివి సింధు నిలిచింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం లండన్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 0000 టోల్ ఫ్రీ నంబర్కు కానీ లేదా

0: mygov.in వెబ్సైట్కు కానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతూ ఉన్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల యొక్క పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తూ ఉన్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ఉపరితలావర్తనం కేంద్రీకృతమై ఉన్నది. దీని ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: अब गरीबों की जय बन गई है.
6: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వనితావాణి కార్యక్రమంలో ముందుగా

0: శ్రీమతి జె భారతీదేవి గారి స్వీయ కవితలు వింటారు.
1: కవిత శీర్షిక ఇదిరా ప్రేమంటే. ప్రేమంటే చంపటం చావటం కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు దూరమైనా రెండు మనసులు ఒకటిగానే ఉండాలి కడవరకు. పోతే రానిది ప్రాణం, చావులేనిది ప్రేమ. ప్రేమ కిరణం అందుకుంటుంది అనురాగపు దరహాసాన్ని. కల్మషం ఎరుగదు, కాలానికి లొంగదు. తొలి ప్రేమ నిలుస్తుంది జీవితాంతం. కులమత జాతి వర్గాలకు చోటివ్వదు. ధనిక పేద భేదం చూడదు. మాటలకందనిది మనోఫలకంపై నిలుస్తుంది. చీకటి జీవితానికి వెలుగురేఖ అవుతుంది. ఆపదలో ఆదుకుంటుంది. నిజమైన ప్రేమ సుఖాన్ని కోరదు. కపట ప్రేమ కష్టాన్ని కోరదు. మనసు నిండా కుట్ర నింపుకుంటుంది కపట ప్రేమ. కష్టాలన్నీ ఎదురైనా కలిసే ఉంటాయి ప్రేమపూరిత మనసులు. అవయవాల అమరిక కాదు ప్రేమంటే. గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండే అమృత భాండం ప్రేమంటే. తన బాగు కోరుకోదు ప్రేమ. ఎదుటివారి కోసం తాను కర్పూరంలా కరుగుతుంది. నిస్వార్థమైంది ప్రేమ. ప్రేమికులు దూరమైనా ప్రేమ వారిని వెన్నంటే ఉంటుంది. ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు. ప్రతి క్షణం మనసులోనే నిలుచుండేది. మధురాతి మధురమైన ఓ ప్రేమ, నీ చిరునామా తెలుసులే ప్రేమికులకు. కవిత శీర్షిక వింత మనుషులు. గారడీ లోకంలోని వింత మనుషుల మేము. నవ్వులు పువ్వులు మాకు అక్కర్లేదు. కోపతాపాలు కలవళ్ళం మేము. నీతి నిజాయితీలను నెట్టేస్తాం. అవినీతి అన్యాయాలను ఆదరిస్తాం. పాపాన్ని పాయసంలా తాగుతాం. పుణ్యాన్ని విషంగా త్రోసేస్తాం. నవలోకపు నరకాసురులం, విషపు బుద్ధులు ఉన్నోళ్ళం. మానవత్వం మాకు తెలియదు. రాక్షసత్వంలో ఆరితేరినోళ్ళం. పుణ్యాన్ని వదిలాం కాశీలో. ధర్మంతో దాగుడు మూతలు. ప్రాణాలతో చెలగాటం ఆడేవాళ్ళం. కొంపలు తీసే కొరువులం. వంచెలతో వచ్చి నీచపు బుద్ధుల్లో నిలిచాం. తులసి తీర్థం పోసేవాళ్ళం కాము. విషం పోసి సొమ్ము దక్కించుకునే పాపిష్టోళ్ళం. కాలుష్యంలో ఎన్ని జీవులు బలైతేనేమి. ధనలక్ష్మి మా గడపలోకి వస్తుంటే గుండెలేని గూండాలం. మనసులోని మూర్ఖులం. మనుషులం మేము. నరలోకంలోని వింత మనుషులం మేము. కవిత శీర్షిక పాట. మదిలో దాగని ఊహలు ప్రతిధ్వనిస్తాయి పాటగా. వెన్నెల కిరణం నేలం రాలుతుంది. వేణుగానపు మాధుర్యపు అల్లకు కోటలు దాటిన పాట తోలుకొస్తుంది జనాన్ని తన తోటలోనికి. పామును ఆడిస్తుంది, మనసును మురిపిస్తుంది. గొంతు పెగిలితే గంధర్వగానం వినపడుతుంది. చిగురంత తలపు పాట చిరుదివ్యకు వెలుగుబాట. వీణ మీద పలికిస్తావు వేదాలు. మధుర స్వరంతో మసలుతావు పాటవై. ఓ పాట, మౌనంలా నీవు కూర్చున్నావంటే మూగబోతుంది ప్రకృతి మాత. కవిత శీర్షిక భవిష్యత్తు. భవిష్యత్తు విధి విలాసము కాదు. నక్షత్ర నర్తనలు కావు. కాలచక్ర గమన మార్గాలు కావు. విలువలు సంతరించుకున్న సామ్యవాది సత్యవాక్కులు కావు. లలాట లిఖిత రేఖలు కావు. రూపాయి పాదదాసి భవిష్యత్తు. మనమంతా మధు చుట్టూ తిరిగే తేనెటీగల్లా రూపాయి చుట్టూ తిరిగే మనుషులం. కవిత శీర్షిక తల్లి తపన. నీవు నా కళ్ళ ముందుంటేనే నా గుండె శబ్దం వినపడేది. నీవు కనుమరుగైనావని కలగన్నా మిగులుతా ఒక శవంగా. దారానివి నీవైతే గాలిపటాన్ని నేను. నన్ను చేయకు ఏనాడు తెగిన గాలిపటంలా. అప్పుడు జీవంతో ఉన్న శవాన్ని నేను. నా కళ్ళ ముందు కనిపిస్తావు చంటి బిడ్డలా. పువ్వువై నన్ను అలరిస్తావో, ముళ్ళువై కన్నీరు ఒలికిస్తావో. తప్పునాదని ఒప్పుకుంటా బాలకృష్ణుల్లా చేరు నా ఒళ్ళో. మౌనం వీడి నాతో మాట్లాడు అందాల రాముళ్ళా. ఉదయం అవుతున్నదంటే నాకు భయం. ఎందుకో తెలుసా,

ఎటు వెళ్తావో నా కళ్ళ ముందు నుంచి నీవని, జగమంతా పొన్నమే నీవు నాతో ఉంటే, నా ఆశ నా ధ్యాస నీవేగా మరి. నీవున్నది నా కోసం, నేనున్నది నీకోసం, మరెవరూ రారు మన కోసం. ఇది నిజం ప్రతి క్షణం. హృదయంను బాధలో పడేసి వేదనతో రాస్తున్న ఈ అక్షరమాలను, పల్లవి లేని పాటుంటుందా, అలాగే బిడ్డలేని తల్లి ఉండదు. కవితా శీర్షిక స్త్రీ. పర్వంలో లేతమావి చిగుర్ల నిగనిగలాడుతుంది, సౌందర్యంతో ప్రకాశిస్తుంది, నిండు యవ్వనాలతో పెదాలపై తెల్లని చిరునవ్వు నింపుకుని ప్రేమపత్రాలు రాలుస్తూ పారే నదిలా పరుగెడుతుంది. ఆరితేరిన అతివిల సంసార సారాన్ని తెలుసుకుంటూ అనురాగాల ఆనంద పారవశ్యంలో అనునిత్యం అందర్నీ అలరిస్తూ చీకటిమయమైన ఇంట్లో చిరుదివ్వగా వెలుగుతుంది. తన కడుపులో చిచ్చు పెట్టుకొని పసిబిడ్డను బయటపడేస్తుంది. భార్యగా తల్లిగా మమతనందిస్తూ పుణ్యస్త్రీగా పోవాలనుకుంటుంది. తనయును తలకొరివితో తరించాలనుకుంటుంది. సుఖమంటే ఎరుగని నిరుపేదగా ప్రణయ ప్రళయాల వారధిగా వెలుగులను అందరికీ అందించి కొడిగట్టిన కొవ్వొత్తిల త్యాగానికి తార్కాణంగా తాను మిగిలిపోతుంది స్త్రీ. కవితా శీర్షిక చిత్రం విచిత్రం. ఆనాటివి చిత్రాలు ఈనాటివి విచిత్రాలు. సరాగాల సురాగాల రోజులు పోయాయి, గార్ధోగానాల వణుకుడు రాగాల రోజులొచ్చాయి. చీదలు పుట్టే సోకులు తింగరోళ్ల ఎగుళ్ళు, కండ కానరాక ఎండిపోయిన శరీరాలతో ముఖాలు మునిగిపోయి గుంట కళ్ళల్లోని గుడ్లు తేలిపోతూ పాలిపోయి అస్థిపంజరాల్లోని ఆర్టిస్టులు, ఎగ్గు సిగ్గులు వదిలేసి విశాలమైన మనస్సుతో 10 మందిని వెంటేసుకొని వినకూడని మాటలతో డోకుల డ్యూయెట్లతో గౌరవాభిమానాలు గొల్లుమంటున్నాయి. ప్రశాంత జీవనం ఎక్కడా? మన సంప్రదాయ వెలుగులు ఎక్కడా? అరాచకపు ఆచారాల మీద మోజుపడే మనుషుల ఆసక్తి పెరిగి అపకారపు ఆలోచనలతో సువర్ణ భారతపు తోటలో చీడపురుగులు తిరుగుతుంటే మంచికి వంచన జరిగి నరకద్వారాలు తెరుచుకొని స్వర్గద్వారాలు మూతబడ్డాయి. నాగరికపు నటనలు అనుకొని అనాగరికులుగా మారుతూ అజ్ఞానంతో మనుషుల బుర్రల్ని బూజు పట్టిస్తుంటే, ఎర్రని పెదాలపై నల్లని చిరునవ్వులు వెక్కిరిస్తుంటే, అవమానపు భారంతో మానవత్వ తలలు వంగిపోతున్నాయి. కవితా శీర్షిక లవ్ లెటర్. వచ్చాడు పీటర్, ఇచ్చాడు లవ్ లెటర్. ఆమె బ్రదర్ ఫైటర్, విరిచాడు షోల్డర్. హాస్పిటల్కు చేర్చారు, పీటర్ ఫాదర్ డాక్టర్, అతకలేకపోయారు షోల్డర్. అవిటితనమే అతని గ్లామర్. కవితా శీర్షిక పిల్లల పాటలు. ఆటలు కట్టిపెట్టి మోపెడు పుస్తకాలు భుజాన పెట్టి తెలుగు భాషను త్రోసిపుచ్చి ఆంగ్ల భాష అర్థం కాక కన్నవారి కళల కోసం ఉన్న మనసును పోగొట్టుకుంటూ హోంవర్క్తో అల్లాడుతూ రాత్రి పగళ్ళు తేడా తెలియక ఆకలి దప్పుల్ని మరిచి శిథిలావస్థలోని శరీరంతో కంటి గూళ్ళు నీటితో నిండిపోగా అతి కష్టం మీద అడుగులో అడుగు వేస్తూ వాకిట్లో వాలిపోయిన పసివాని పాటలు వినేదెవరు? కన్నవారికి చదువులపై మోజు, పిల్లవానికి ప్రాణాలపై ఆశ. ఈ అస్తవ్యస్త వ్యవస్థ మారేదెప్పుడో? పిల్లలకు ప్రశాంతత చిక్కేదెప్పుడో? కవితా శీర్షిక అది బొమ్మ కాదురా అమ్మరా. భూకంపం లాంటి పురిటి నొప్పులను భరిస్తుంది, రక్తధారలను ధారవోసి భూమి మీద పడేస్తుంది, నిలుపుకుంటుంది పేగుబంధాన్ని, మురుస్తుంది నిన్ను చూచుకొని. మలమూత్రాల్లో దొర్లుతున్న నిన్ను కడిగి గుండెకు హద్దుకొన్నదెవరో కాదురా? 10 నెలలు నిన్ను మోసి పాలిచ్చి పెంచిన అమ్మరా. నీవు తీర్చుకోగలవు ఏ రుణమైనా, నీవు తీర్చుకోలేనిది అమ్మ రుణమేరా. అన్నీ దొరుకుతాయి అంగళ్ళో, ఎక్కడా దొరకనిది అమ్మ ఒక్కటేరా?

0: ప్రస్తుతానుండి ప్రమాణం పెడుతుంది బిడ్డకు. కష్టాలు కడగళ్ళు తాను అనుభవించి సుఖాల్లో నిన్ను నిలుపుతుంది. ఎల్లవేళ్ళ కోరుకుంటుంది నీ సుఖాన్ని, ఆశలు అల్లుకుంటుంది నీ చుట్టూ. లక్ష్యాలు లేకన్నా లక్ష్యంతో పెంచే అమ్మ. మానవత్వాన్ని మరిచి కొడుకు కొట్టినా మనసులో బాధను అనుభవిస్తూ పెదాలపై తెల్లని చిరునవ్వునే విరబూయిస్తుంది. కాటికి పోయేదాకా పెట్టుకుంటుంది కొడుకుపై కోటి ఆశలు. అందుకే అది బొమ్మ కాదురా అమ్మరా. కవితా శీర్షిక వెకిలి నవ్వు. విసిరాడు వెకిలి నవ్వు, కసిరింది కన్నెపిల్ల. మొదలెట్టాడు వింత వేషాలు, పట్టారు పోలీసులు. తోశారు జైల్లో, లెక్కెట్టాడు ఊసలు. విరిగాయి ఎముకలు, ఇంకెప్పుడూ రాలేదు వెకిలి నవ్వులు.
1: మీరు ఇంతవరకు శ్రీమతి జే భారతీదేవి గారి స్వీయ కవితలు విన్నారు.
2: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
3: దేనికి ఇంత అందరొచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, మీకోసం
5: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదనో, లేదా ఇంట్లో చికాకులనో, మనశ్శాంతి లేదనో, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వలనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే రోజుకు కనీసం 7 గంటల నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలామంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన

0: సంగీతాన్ని తక్కువ స్థాయి మందరంలో అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్ర పట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమందికండి పడుకునే ముందు థ్రిల్లర్ హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలామంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి, చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు 1 గంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్ర పడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది, రోజంతా చికాకులు అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
2: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Government holds all-party meeting ahead of the monsoon session of Parliament. Opposition stages symbolic walkout over invitation to NCPI to the meeting. Parliamentary Affairs Minister Kiran Rijiju seeks cooperation of all parties for smooth running of Parliament. Flash floods and landslides hit multiple places in Jammu and Kashmir, claiming 7 lives and damage to property. Rescue operations in full swing. Centre assures of all possible assistance. President Draupadi Murmu embarks on 3-nation visit to Moldova, North Macedonia and Romania. In badminton, PV Sindhu scripts history, becoming first Indian to win Japan Open, clinches women's singles title, defeating Japanese shuttler Akane Yamaguchi. And football fever peaks worldwide as Argentina and Spain gear up for a showdown in FIFA World Cup final tonight. The all-party meeting convened by the government ahead of the monsoon session of Parliament beginning tomorrow.

బొమ్మలిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మలిల్లు కార్యక్రమంలో వికాస్ విద్యావనం పోరంకి బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ఏనుగు టెంబో నాటకం వింటారు.

0: మచ్చల జింకల్లారా, మిత్రులారా, ఈ గాలిని పీలుస్తున్నారా? ఎక్కడి నుండో మత్తకించే మంచి పండ్ల వాసన వస్తుంది.
1: అవును మిత్రమా, శీతాకాలం వచ్చేసింది, ఇక మనకు పండుగే పండుగ.
0: అవును మిత్రులారా, చెట్లు పండ్లతో నిండుగా ఉన్నాయి, ఇక మనకు తిన్నన్ను పండ్లు.
2: మరింకా ఆలస్యం దేనికి, చెట్టు దగ్గరికి పదండి వెళ్దాం.
3: ఎంతో చక్కని పండ్లు.

0: అబ్బా ఎంత తీయటి వాసన, అమ్ము అద్భుతం, మా ముఖవ టెంబో ఘనమైన టెంబో.
1: మా ప్రియతమ నాయక, మన మందకు నాయకుడా, మరి నడు నడు ముందుండి దారి చూపు, మాకందరికి ముందు మంచి మేతకు చోటేత చూపు.
0: రండి అందరూ నా వెనకాల రండి, అదిగో ఆ చెట్ల పదల్లో నుంచి మంచి వాసన వస్తోంది, నడవండి.
2: ఏం కనబడట్లేదే,
1: వాసన వస్తుంది కానీ ఆకులు లేవే.
0: ఈసారి ఇటు వెళ్ళాం, అదిగో ఆ కనిపించే ముళ్ళ పదల వైపు.
2: అయ్యో ఇక్కడ ముళ్ళు తప్ప ఏమీ లేవు.
1: ఇక్కడేమీ లేవు, ఆకలిగా ఉంది.
0: పోనీ ఈసారి ఇటు, అదిగో ఆ కనిపించే పొడిగాటి చెట్ల వైపు.
3: ఈ మధ్య మన నాయకుడికి మతి మార్పు వచ్చింది, అందుకనే ఎన్ని రోజులు నడుస్తున్నా పళ్ళ తోటను చేరలేకపోతున్నాం. ఎటు తీసుకుపోతున్నాడో ఏమిటో.
0: మన నాయకుడు పెద్దవాడు అవుతున్నాడు కదా, ఇది ముసలితనం వలన వచ్చిన మతి మరుపు. పాపం మన నాయకుడు మాత్రం ఏమి చేయగలడు.
2: మనం ఈ అడవిలో ఎన్ని నెలలుగా నడుస్తున్నాము, పండ్లు దొరకడం లేదు.
0: మిత్రులారా అదిగో పండ్లు, వెళ్ళాం పదండి. ఆ అరుపులు విన్నారా, అడుగుతున్నలనుకుంటా. అయినా మన రాజ్యంలోకి వచ్చి మేయడానికి వీటికెంత ధైర్యం.
4: టెంబో నాయక, ఆ దున్నలను బెదిరించి పంపించే.
0: ఇప్పుడు వాటి గొడవ ఎందుకు, పదండి. ఇంకా లోయలో చాలా మంచి పొదలున్నాయి కదా.
2: మన పొదల్లో ఆ దున్నలు మేస్తుంటే టెంబో గారు వాటిని ఏమీ అనకుండా ఊరుకున్నాడు. ఇదేం బాగోలేదు ఏబుల్.
5: మరే దున్నలు అరుస్తూ తిరుగుతుంటే అబ్బా మనం బెదిరిన జింకల్లా వచ్చేయడం ఎంత అవమానం, ఎంత కర్మ పట్టింది మనకు.
6: ఇలా అయితే లాభం లేదు, నేను మరో మందులో చేరిపోతాను. నాకు ధైర్యం బలం గల నాయకుడు అంటేనే ఇష్టం.
0: నిజమే, మన నాయకుడి టెంబో విషయంలో మనం ఏదో ఒకటి చేయవలసిన సమయం వచ్చింది. ఎన్నాళ్ళిలా అతను వెనుకనే ఉంటూ పస్తులుంటాము. టెంబో మంచివాడే కానీ నాయకునికి మంచితనం ఒక్కటే చాలదు. మనకి మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి తీసుకువెళ్ళాలి. మనం కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు ఏదైనా అపాయం ఎదురైతే టెంబో దాన్ని సమర్థంగా ఎదుర్కోగలడని నమ్మకం సన్నగిల్లుతోంది. ఇక మనం కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి.
7: మనం వెళ్ళి మాట టెంబోతో చెప్పాలి కదా, పదండి వెళ్ళి చేద్దాం.
0: గజరాజ టెంబో, మేం నీకు ఒక మాట చెప్పాలి. ఇలా చెప్పడం బాధగా ఉంది కానీ మనమంతా

0: మేలు కోరి చెప్పక తప్పడం లేదు. నీకు మా అందరి మాటల మీద నమ్మకం ఉంది కనుక నువ్వు కూడా మా మాటలు గౌరవిస్తావని అనుకుంటున్నాము. మేమంతా నువ్వు సరిగా పనిచేయటం.
1: అవును, మీరేమంటున్నారో నాకు అర్థమైంది. సరే సరే, మీరు మరో నాయకుడిని ఎన్నుకుంటామంటే మంచిదే. అది మనం అందకు మేలు చేయవచ్చు. మందన వదిలిన దారిని నేను పోతాను. వయసు మళ్ళిన గజరాజు ఒంటరిగానే ఉండాలనుకుంటాడు కదా, అదే మనందరికీ మంచిది.
2: ఏమీ అనుకోకుటెంబో రాజా, సెలవు.
3: టెంబో తెలివి తక్కువ రాజు కాదు, పాపం అతను ఎప్పుడు గర్వంగా నీ అంత బుద్ధులు చూపించలేదు.
4: అవును, టెంబో మన సాటి ఏనుగుల మాటను మన్నించేవాడు.
1: ఇక నేను మరో కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులన్నా హాయిగా తిరగవచ్చు. రోజులు, వారాలు, పల్లెలు, నగరాలు తిరగవచ్చు. ఇన్నాళ్ళకి విశ్రాంతి దొరికింది. పెద్ద ఏనుగు నేను, నేనొక గజరాజును, ఒకనాటి గజరాజును. అప్పుడు పెద్ద ఏనుగుల మందకు రాజును, ఇప్పుడు నేనొక ముసలి ఏనుగును. అయితేనే నేను ఏనుగునే, నేనొక ఏనుగును. పోనీ, మా అమ్మ ఏనుగు తోక పట్టుకొని ఆడే ఆట ఆడుకుంటాను. తిరుగు తిరుగు పెద్దప్ప, తిరగలేను చిన్నప్ప. అబ్బా, ఈ తోటలో జిడి మామిడి చెట్లు పళ్ళు ఎంత బాగున్నాయో. వీటిని నేను ఇప్పుడు తింటాను. అరే అరే అరే, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక. అరే అరే అరే, ఏనుగు నడక, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక. అరే కులుకుతో నడక, అరే అరే ఊగు నడక. అరే ఇదేదో యాత్రికులు ఉండే యాత్రి నివాసలా ఉందే.
5: అరే ఏనుగు, అమ్మా చూడు ఏనుగంత పెద్దగా ఎంత అందంగా ఉందో. నాకు ఏనుగంటే ఎంతో ఇష్టం. ఏనుగు ఏనుగు ఆగు, నేను అరటిపండు తింటున్నాను. నీకు తొక్క ఇష్టమేనా? ఇదిగో తిను.
1: చాలా బాగుంది పాప, తీయగా ఉంది, ఎంతో బాగుంది.
5: నా పేరు కారా, వాడు మా అన్నయ్య లారా. అన్నయ్య రా.
4: నువ్వెంత పెద్దగా అందంగా ఉన్నావో, నా వయసు 10 సంవత్సరాలు. మరి నీ వయసు ఎంత?
1: నా వయసు ఎందుకులే, నేను ముసరి ఒంటరి ఏనుగుని. నాకు చాలా విద్యలు వచ్చు, మీకోసం చూపిస్తా చూడండి.
3: భలే భలే, ఎలా డాన్స్ చేస్తుందో. టెంబో టెంబో, నువ్వు ఇక్కడే ఉంటావా? నేను మా నాన్నతో చెప్తా, ఉంటావా?
1: అమ్మయ్యా, 8 ఏళ్లకు నాకు ఇల్లు దొరికింది. యాత్రివాస వద్ద నేను సాయంత్రాలు గడుపుతాను. సెలవులు గడపడం కోసం వచ్చే చిన్నపిల్లలు నన్ను చూసి ఆనందిస్తారు. వాళ్ళ కోసం ఆగుతాను. అరే అరే అరే, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక.

0: అరె కులుకుతో నడక, అరే అరే ఊగుతూ నడక. ఈ నాటకంలో టెంబోగా హేమవర్షిణి, గుండెనుగా అక్షర, బండేనుగ్గా శ్రీవర్షిణి,
1: మిగిలిన ఏనుగులుగా
0: తరుణ్, ఒక ఏనుగ్గా శరత్.

0: ఒక మంద ఎనగా నవనీత్,
1: రెండవ మంద ఎనగా దినేష్.
2: ఏనుగుల గుంపులో అక్కడిగా సత్యజిత్,
3: నెవరెనగ్గా సూర్య,
4: నక్క గాయత్రి,
5: ఏబులేనుగా కౌముది,
6: సండే ఏనుగ్గా పావని,
7: చిలగ్గా ఏ సూర్యతేజ,
8: కోతిగా
9: తపస్,
10: జింకగా
11: నిషిత్,
12: నక్కగా చిన్మయ్,
13: కారాగా రిహారి,
14: లారా భాగ్వరామ్,
15: పిల్లవాడిగా సుబ్బారం,
16: మండే.

0: మేధాలున్నాయే మీరా, తన కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేధాలున్నాయే మీరా, తన కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. ఏటికి పోరా మామ ఏటికి పోరా, చేపలు తేరా బండకు వేసి, రుద్దర మగడ సెట్టిలో వేసి వండర మగడ, చేపలు నాకు పులుసు నీ కూర. వయ్యారి మగడా వల్లారి మగడా, చేపలు నాకు పులుసు నీ కూర. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. వడ్లూరు పోరా మామ వడ్లూరు పోరా, వడ్లు తేరా రోట్లో వేసి, దంచర మగడ సెట్లో వేసి చెరగర మగడ, బియ్యం నాకు తౌడు నీ కూర. వయ్యారి మగడా అల్లారి మగడా, బియ్యం నాకు తౌడు నీ కూర. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. గుంటూరు పోరా మామ గుంటూరు పోరా, గుడ్డలు తేరా టైలర్కిచ్చి కుటించు మగడ, తొడుగుడు నాకు ఉతుకుడు నీ కూర. వయ్యారి మగడా వల్లారి మగడా, తొడుగుడు నాకు ఉతుకుడు నీ కూర. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా.
1: మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, పిడికెడు నీ

0: Prabu.
1: హలో హలో ఎవరండి, లిగారా తమరండి, మల్లికరండి మాట్లాడేది, వందనమండి వందనము, షికారుకైతే వస్తారా, సినిమాకైతే రానంటారు, సరే సరే మరి ఉంటాను, సాయంకాలం వస్తాను.

హలో హలో ఎవరండి, లిల్లిగారా తమరండి, మల్లికనండి మాట్లాడేది, వందనమండి వందనము, షికారుకైతే వస్తారా, సినిమాకైతే రానంటారు, సరే సరే మరి ఉంటాను, సాయంకాలం వస్తాను.

మీరింతవరకు వికాస్ విద్యావనం బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

ఇదే సమయానికి

0: ఆకాశవాణి ధన్యోస్మి నాటకం వింటారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
1: నానా, నానా.
2: ఏంట్రా భరణి?
1: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురా నాన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
3: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
1: షాంపూ ప్యాకెట్ కోసం.
3: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వెళ్ళి తెచ్చుకోలేవా?
1: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
3: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
1: ఆహా, నువ్వేదో పెద్ద నీతి కబుర్లు చెప్తావేంటి? నువ్వు నీ పెళ్ళం ఆయనకి అర్థమైన పనులు చెప్పడం లేదు.
3: ఏంట్రా ఒగుతున్నావు?
2: ధనిష్ట.
1: ఏంటి కొడతావా? కొట్టు చూడు తెలుస్తుంది.
2: భరణి,
1: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
3: చూసావా, చూసావా నాన్న వాడి మాటలు.
2: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా తెమ్మన్నాడు.
3: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
2: మీ ఇద్దరిని పెంచేటప్పుడు పాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
3: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
2: రూపాయి.
3: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఇలాగేయండి, ఇవిగో 5 రూపాయలు.

0: నాకెందుకురా 5 రూపాయలు?
1: నీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా 1 రూపాయి మిగులుతుంది, వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చాయి.
2: ఏమండి కాఫీ ఉందా?
0: వద్దు సుందర, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంచి అవుతుంది.
2: ఏమండి
0: వస్తాను.
3: అత్తయ్య బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
2: అయ్యిందమ్మా భార్గవి.
3: మామయ్య గారు స్నానం చేసేసారా?
2: చేశారమ్మా.
3: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కంచం ఖాళీ చేయడు.
2: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
3: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో ఏంటత్తయ్య, కాఫీయేనా?
2: అవునమ్మా, మీ మామయ్య గారికి అంతిచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
3: మామయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు. సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
4: ఆ కాఫీ నాది.
3: చిచ్చి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
4: చా, నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కు కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు, ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
3: వేళాకోళమా, మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
4: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
2: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
4: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
3: ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు. ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్య.
4: అగమ్మా నువ్వు, నువ్వేం కడగద్దు.
3: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాలిద్దరినీ పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాలను బయటికి గెంటేస్తాని, నేనీ ఇంటికి వచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్ళిపోయింది.
4: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
3: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
1: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
4: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
3: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
4: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
2: భరణి, ఏమిట్రా మాటలు?
4: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి, అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
2: నా గాజులా?
4: నీ గాజులే.
2: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
4: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
2: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
4: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
0: అవునరా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
1: నాన్న, వాడేదో వాగుతాడు, మీరేం పెట్టించుకోకండి.
0: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
3: భరణి, ఆ బాత్రూంలో సబ్బు నాది, అది వాడకు.
4: నా సబ్బు అయిపోయింది.
3: అయితే కొత్తది కొనుక్కో.
4: ఆ తర్వాత కొనిస్తాలే.
3: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
4: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
3: అలా చూస్తూ నిలబడతారే?
1: ఏం చేయమంటావే నన్ను?
3: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
1: ఇప్పుడు వారితో గొడవ పడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
3: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది, రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
1: చంపేస్తాను, పోలోపలికి. ఏమిటి నాన్న ఇది, వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
0: మేం పనికిరాని వాళ్ళంరా, మిమ్మల్ని కన్నందుకు మీరు మాకు ఇచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిదలాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
1: అమ్మా
2: ఏంటో చెప్పరా.
1: ఇందాక

0: తమ్ముడు నీ బంగారం గాజుల గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
1: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
0: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో, ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే, నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
2: వసుందరా,
1: ఏమండి వాడు అన్న మాటలు విన్నారా?
2: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వసుందరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండూ ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం, మన కర్మ.
1: ఏమండి?
3: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
2: రారా పరశురామయ్య.
1: కూర్చోండి అన్నయ్యా.
3: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
2: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
3: అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
2: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరిమాణాలు.
3: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారో అన్నాన్ని మాట్లాడుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా?
1: అదేం లేదన్నయ్యా.
3: అమ్మా, నీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
2: సర్లేరా, మా గొడవ ఎప్పుడూ ఉండేదే, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
3: ఏ గొడవరా?
2: అదే, వడ్డీ బాబత్ డబ్బు జమ చేసావా అని.
3: ఆ పని నిన్నే పూర్తి చేశాను, రాత్రే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రై, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
1: అన్నయ్య, అన్నయ్య అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
3: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
2: ఎందుకురా కంఠశోష, వాళ్ళకు వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం, ఆ ధైర్యం ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్య.
1: ఏమండి?
3: రే, రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ప్రశాంతంగా బతకండిరా.
1: ఈ ఇల్లు అమ్మడం మాకు ఇష్టం లేదన్నయ్యా, ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిందించి కట్టుకున్న ఇంటిని తెగ నమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
3: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.
2: వద్దురా, చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే. మేం చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
1: కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను.
3: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
1: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
3: కూర్చుంటే పనిలో వద్దమ్మా, ఇంత ఎత్తి ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇంతున్న నా మనవని వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి, కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి, కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి, ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలి వేస్తోందమ్మా, అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కానీ అన్నం పెట్టిన మనుషులు రావాళ్ళు.
1: అన్నయ్య,
3: కౌనమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
2: ఒరే, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడన్నావు, కనీసం నీ ఆస్తి గురించి అయినా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
3: రేపు మాపోసి వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైనా చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వాడికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ

0: భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది. కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నన్ను ఒంటివాడిగా వదిలి నా అన్నం నన్ను వండుకోగలను నా అన్నను వండుకోగలను వండుకోగలను వస్తానురా వస్తాను.
1: ఏమండి పాపం అన్నయ్య గారు.
2: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్నైనా చూపిస్తాయి.
1: అవునండి.
3: ఏదో పిచ్చి పనులు చేసావుంటే నరికి పోగులు పెడతాను. ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈరోజు మా కొలీగ్ ఇంట్లో ఫంక్షన్కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటానని బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేని దానికి ఏం చేయమంటావే?
4: ఏమో ఏం చేస్తారో ఏమిటో, ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
2: చూడమ్మా, వాడేదో అవసరం ఉండి తాకట్టు పెట్టానంటున్నాడు కదా, సడన్గా తెమ్మంటే ఎలా? పోనీ ఓ పంచి, ఫంక్షన్కి వాడు వెళ్తాడు కానీ నువ్వు ఇంట్లోనే ఉండు.
4: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే కానీ ఆ సుబ్బారావు మ్యారేజ్ డే చేసుకొని అన్నాడు.
3: అవునన్న, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
1: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ది ఏదైనా
4: అలాంటి వేసుకుంటే మెడ మండిపోతుంది. పైగా అక్కడ ఫంక్షన్కి చాలా మంది వస్తారు, వాళ్ళెవరైనా నా మెడలో పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
3: ఏమీ అక్కర్లేదు, అలాగేరా, మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు గాని.
4: నేను కప్పుకోను, ఏమీ లేని దానిలో నన్ను తీసుకొని వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మీలాంటి చేతకాని దద్దమ్మకు పెళ్ళాన్నైనందుకు ఊరి పసుపు చస్తాను.
3: ఏంటే కూస్తున్నావు, ఊరుకున్న కొద్ది మారెచ్చిపోతున్నావు, నిన్ను నేనే చంపేస్తాను.
4: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు.
2: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
3: చంపేస్తానే, నేను చంపేస్తా.
1: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
4: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
5: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు, వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో.
1: ఏంటా నువ్వు అనేది?
5: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్కి తాళిబొట్టే తీసిచ్చేశావు.
1: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్కి వెళ్తానంటే.
5: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి, రేపు దాని పుట్టినరోజు. ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గానీ అది నన్ను దగ్గరికి రానివ్వదే.
3: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
5: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
1: మీరాగండి, అది వాళ్ళ గొడవ.
5: అర్థమైందిగా, తెలివితేటలు. నీ పెళ్ళానివి మామూలుగా తెలివితేటలా? సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
1: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను, ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
3: అదేనమ్మా, అది అది.
4: మీరు ఆగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
5: నిజంగా ఇచ్చేస్తారా?
4: అవును ఇచ్చేస్తాం.
5: వాళ్ళు ఇవ్వలేదనుకో, అమ్మా నీ గాజును మొత్తం నేనే లాగేసుకుంటాను.
2: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు, ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చే.
3: అలాగేనమ్మా, పదవే లోపలికి.

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తావు?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే ఇదిగో నీ సూత్రాల తాడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాల తాడు ఏం చేద్దాం?
1: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో, అలా చెయ్యండి.
0: మరి మా తమ్ముడికి తెలిస్తే?
1: ఏ, తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్ళిపోవాలి.
0: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది.

0: వాళ్ళు పోయాక ఏదైనాను.
1: వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
0: నువ్వన్నది నిజమేననుకో, కానీ
1: అక్కడితో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.

0: ఏమిటి వస్తుందరా, ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గరే నిలబడ్డావు.
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదు కానీలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబొట్టు సంగతి అడుగు.
1: అమ్మా భార్గవి.
2: ఏంటత్తయ్య?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేవేలేమ్మా, అంత ప్రేమ వద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈరోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య,
1: అది
2: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏ లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికీ కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్న నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలా తన మెడలో తాళిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
2: ఓహో అదే, అది మరి మరి
1: అదేమ్మా.
0: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
2: మీ అబ్బాయి కోసం మామయ్య గారు అరుగో వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
2: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈరోజు సెలవు పెట్టానులే.
2: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: ఓ తెచ్చాను.
2: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్, ఎలా ఉందో చెప్పండి.
1: బాగుందమ్మా.
2: మీకోసమే కొనిపించాను.
1: నాకెందుకమ్మా నెక్లెస్?
2: పలేవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
0: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికేం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
2: అత్తయ్య
1: ఏంటమ్మా
2: ఈ నెక్లెస్? మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
1: అలాగే, ఇలా తిరుగు. ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
2: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరెంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను, అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
4: అవును ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
3: ఏ విషయం? ఓ ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్నీ మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
4: ఏమన్నాడు?
3: అది కూడా ఈరోజే తీల్చేద్దాం అన్నాడు.
4: అయితే రండి.
1: అమ్మా అమ్మా భార్గవి.
2: ఏమిటత్తయ్యా?
1: నేను నీకు ఇచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
2: ఓ దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
1: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
2: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్టులు ఎందుకు? తాడు మొక్క చాలు, మీరు రండి.
0: జై రమారమణ గోవిందో హరి.
1: ఏమండి ఏంటండి ఇది, తాళిని ఎగతాళి చేసేసారు.
0: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి వస్తున్నారా. ఓచుకో, దిగమింగుకో. ఇవిగో

రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందర, తీసుకో ఇగో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవే.
1: నేనివ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు గాని కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలాత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడనే సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికి ఇమ్మని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే కానీ ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి. నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలానే ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచిగి పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మకొచ్చింది ఇదంతాను.

0: అమ్మా,
1: ఏరా,
0: నీ సూత్రాలు త్రాడు అమ్మడం పొరపాటే. నన్ను క్షమించమ్మా, నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను. అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. నీ మంగళసూత్రాలు తెచ్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయనా, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా?
0: అది అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధమా?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: రే, నీ స్వార్థం కోసం కన్న తల్లినే అబద్ధం చెప్పమంటావా? నీచుడు.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్యి, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశారని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పెళ్ళానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు కనుక అంటాడు.
0: ఏంటండి, ఊరికే గొడవ చేస్తున్నారు? నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికంత నీలుగుడు ఎందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా? మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా?
2: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నానరా.
3: నీతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం.
1: భార్గవి,
0: అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమో దొంగతనం చేయమన్నానా? కానితనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
2: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
0: ఏం జరుగుతుంది గడిది గుడ్డు? అమ్మ చీర ఇలా చెప్పేసి
2: రే,
0: కోర్టు బోనుకు వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవం

0: తగ్గిపోతుందా చెప్పండి.
1: చచ్చిపోవాలనిపిస్తుంది కాదు, ఇలాంటి దరిద్రపు కొడుకు పంచన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కాదు. ఏం తప్పు చేశామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు. వీడిని కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే. ఎందుకైనా నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు?

0: ఏమండి, నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది, నేను పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన తారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేసు లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు, ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుంది అన్నా, ఈరోజే తేలిపోతుంది. అమ్మా, నాన్న.
3: ఏరా, మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
4: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్లో ఇల్లు మా పేరు రాయించాం.
4: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాతబడిపోయిందని.
4: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
4: ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి.
0: ఏమండి
4: చూసా, వస్తుందరా వీళ్ళ ఆలోచన? ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట. మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
3: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ళ వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా.
4: విన్నావుగా వస్తుందిరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏరుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
5: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచాం ఆనాడే. ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
3: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
4: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేము చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మాం.
5: అమ్మడానికి వీల్లేదు.
4: అంతే.
1: రే, నేను చెప్పాను కదరా, వీళ్ళు మన మాట వినరని.
3: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాలు ఒప్పించాలి.
4: అంటే ఏంట్రా మీరు అనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
0: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నాం.
5: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
6: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
4: రారా, చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గారడీ విద్య సాగుతుందిరా ఇక్కడ.
5: అన్నయ్య, నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఇల్లు అమ్మద్దని చెప్పన్నయ్యా.
3: ఎవరేం చెప్పినా వినేది లేదు.
6: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా.

0: అప్పుడు అమ్ముకోవచ్చు కదా. ఏంటండి మీరు అనేది, చూస్తుంటే వాళ్ళిద్దరూ ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాలా?
1: వాళ్ళు మీ తల్లిదండ్రులు అయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడటం ఏం బాగుండలేదు అయ్యా.
2: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాంగా. అయినా ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో
1: నేను రాకూడదు. కరెక్టే సురేమూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో, ఆలోచించు.
3: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ల వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలని చూసేస్తారో అని భయపడుతున్నాంరా.
4: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండి రా, మీకు దండం పెడతాను.
3: నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా. మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
2: ఈ సెంటిమెంట్లకి ఏముంది కానీ, చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
4: పర్వాలేదురా, పర్వాలేదు, మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నాడురా, ఇల్లు అమ్మకండిరా నాన్న, ఇల్లు
1: అమ్మకండిరా.
4: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు, ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని నా పర్వాలేదు అన్నయ్య.
3: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు, ఈ ఒక్కసారికి మా వయసుల్ని గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు, మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
0: అది తర్వాత అండి, ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులు ఉంటారా తెలుసుకోండి.
1: కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. చెయ్, నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా, నేను వెళ్తున్నాను.
0: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
2: వదినా, వంటగదికి తాళాలు వేసేయి, వీళ్ళకి కడుపులు కావాలి.
3: పక్కల నొప్పి వస్తుంది సుందర.
4: అయ్యో, ఆకలి నొప్పి అనుకుంటానండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో,
3: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమ్మా,
4: ఏమండి నొప్పి వస్తుందా అండి?
3: పర్వాలేదులే.
4: ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
3: ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది.
1: ఏమ్మా, టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
4: లేదన్నయ్య.
1: ఎక్కడా?
3: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచులాగా?
1: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవాడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను, ఈ కారు కొన్నాను.
3: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉన్నా.
1: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడలు లాగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు, లేరా?
4: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
1: జిలేబీ తింటావేంటి?

0: అయ్యా, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
1: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగొద్దు.
2: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
0: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
2: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనే రా, ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేని అనాథని.
0: అన్నయ్య,
2: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ ఎంచుకొచ్చాను, వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
0: ఏమండి, ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి.
1: ఇది
2: తినండి.
1: జిలేబీ ఎలా ఉందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నాను రా. సారీ,
2: తీసుకోరా, నీకోసమే రా తెచ్చింది, ఆకలిస్తుంది కదా. మీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదా. ఒరే ఒరే, ఆకలికి తట్టుకోలేకపోయా. వాళ్ళ కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతు ఓడిపోతావు. సంతకాలు పెట్టేంటి, సంతకాలు పెట్టేంటి, లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా. పెట్టండి, చూస్తాను.

0: ఎరా, ఆ పరిశ్రమ మంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈరోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు వదినా, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే, నాది అనుమానంరా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తామా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా, అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్నీ రెడీ చేశారా?
0: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాను అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
1: కట్టు బట్టలతో మమ్మన్నా పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
3: ఎవరో ముసుగు దొంగ. నీకెందుకమ్మా, నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్సు, మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు. మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
3: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోర్డు సంతకాలు.
0: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులండి.
3: మీ పేరు మీద నిల్లుకుంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి.

0: మీ అమ్మ నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు ఇవి చాలు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చుట్టుబండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా, ఇంకెవరు మాట్లాడకండి, డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
1: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
2: అలాగే.
0: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
3: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
0: బాధపడకురా.
4: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
0: భయపడకమ్మా,
2: సరిపోయిందండి.
0: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
1: భార్గవి, మన బట్టలు అవి.
5: ఓ, అన్నీ రాత్రే సర్దేశాను. ఫర్నిచర్తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. రెండు సూట్ కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
2: నేను రెడీ.
1: ఓకే.
0: ఏంటి, కొత్తళ్ళు బేరం చేశారా?
1: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
2: ఆ, రాత్రే చెప్పేశాను. ఇల్లు కొన్నాక వస్తానుంది.
5: ఇక వెళ్దామా?
3: వస్తుందరా, మనము బయలుదేరదామా?
6: అలాగే అండి.
2: ఏంటి, మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
3: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
1: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
6: ఏంట్రా నువ్వు అనేది?
5: ఆయన కరెక్ట్గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు, వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
3: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
2: లేదు.
6: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
1: అదే, ఈ ఇల్లుతో పాటు.
6: ఇల్లుతో పాటు
1: ఇంటి పని, వంట పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలన్నారు. అందుకే మిమ్మల్ని.
6: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
3: అమ్మేశారు వస్తుందరా. ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
6: ఏమిటండి, ఏమిటండి ఇది
3: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెధవల్లే.
6: అలా పడిపోయారు. ఏమండి,

0: వసుంధర వసుంధర,
1: వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు, చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు బూటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్న ఆయన అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరిని చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఈ ఇంటి యజమానులు. ఇల్లు నేనే కొన్నానమ్మా. అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. మీకోసమేరా ఇల్లు కొన్నాను, తీసుకోరా దస్తావేజీలు. నా చెల్లెలకి పశు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: రే పరశురాం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసినా నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
2: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసి ఉందావురా.
1: అన్నయ్యా అన్నయ్యా
0: పరిసరా.
3: అమ్మా.
4: నాన్న.
1: మా అయ్యా. అత్తయ్య.

0: మేము మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసామన్నా.
1: అవునన్నా, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకొచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
2: అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళి మేము చాలా తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి.
0: అన్నా, మమ్మల్ని క్షమించండి.
3: ఆగు, ఎవరు మీరు? ఎరా పరశురాం, వీళ్ళు ఎవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు. పండే
0: నాన్న.
3: ఎవడరా నాన్న?
2: ఏమండి
3: వసుందరా, నువ్వు మాట్లాడుకో.
1: నాన్న, మేము నీ కొడుకులు

0: ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు. పండే
1: నాన్న.
0: ఎవడరా నాన్న?
2: ఏమండి
0: వసుంధరా, నువ్వు మాట్లాడకు.
1: నాన్న, మేము నీ కొడుకులు. నాన్న,
0: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెట్టరా మా కొడుకులు?
1: మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
0: వద్దు, మీరేం చెప్పొద్దు.
2: ఏమండి, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
0: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా. బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలను పీక్కు తినే నక్కలే వీళ్ళు.
2: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
1: అమ్మా,
2: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా? అత్తయ్య, రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు. అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
0: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా. అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
2: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఏరా నాయన, ఆకలిస్తుందా?
1: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలనుందమ్మా.
2: నా తండ్రి,
3: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
2: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
3: అమ్మా.
2: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
1: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
3: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
2: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానరా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటేరా కలపలేదు, అది విషం. నీకు అన్నంలో విషం కలిపి పెడతానరా.
1: అమ్మా,
2: నోర్మయ్యి ముయ్, 10 డబ్బాల ఎండిను మీ గొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా. ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
3: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
0: నోరు మూయిరా, నోరు మూసేయ్. మీరు ప్రేమతో వచ్చారా? ఈ ఆస్తి కోసం వచ్చారా? ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి? చెయ్యి
4: పరశురాం. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు అనేది?
0: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
4: తప్పు చేసావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు. వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా?
0: వద్దురా, వద్దు, ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
2: ఒరే పెద్ద కొడుకా, నాయన చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారా? ప్రేమ ఉందని వచ్చామన్నారు, కలలు వచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
3: అమ్మా,
1: మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
2: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానరా, చూపిస్తాను, ఉండండి. ఇదిగో చూడండిరా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశానరా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలు వేశానరా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
4: వసుంధరా.
2: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడ

0: పిల్లలకి తెలిసి కష్టాల్లో ఉన్నాం. ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలితి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
1: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధర.
2: రే మూర్తి, ఎందుకు రా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ళ నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచనల నిండా మనీ పర్సులు ఆక్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు, వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా? ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తులవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులురా వీళ్ళు. పండ్రా పండి.
1: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని మీ ఉన్నతి కోసం ఆశపడ్డాంరా. కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతానురాగాల్ని మట్టిపాలు చేసేశారు. వదిలేసుకుంటున్నావురా, మిమ్మల్నే కాదు మీ జ్ఞాపకాలను కూడా
0: వదిలేసుకుంటున్నాను. వెళ్ళిపోండి నాయనా, వెళ్ళిపోండి. మేం చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకని,
3: క్షమించండి.
0: ప్రశాంతంగా బతకని
3: నాన్నా, నాన్నా క్షమించండి నాన్నా. అమ్మా తప్పు అయిపోయిందమ్మా. నాన్నా

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

అదనమాట సంగతి. సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్లే చేశాను అండ్ చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ కి మీ లైఫ్ లో మీరు ఎక్కువ వెళ్ళినా వేరే ప్లేస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. హాయ్ కిషోర్ గారు అని అంటూ మల్లేశ్వరరావు గారు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళారంట, సూపర్. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ బ్యూటిఫుల్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి మమ్మ జనిదిన్ స్నేహభాని జనిదిన్, సూపర్. అలాగే మంత్రాలయం వెళ్ళారంట ప్రసూన గచ్చిబౌలి నుంచి, వెరీ నైస్. నేను ఒకే ఒకసారి వెళ్ళాను. అలాగే మా మ్యాంగో గార్డెన్ అంట ఎవరు, కొన్నుతల సునీల్ గారు, సూపర్ అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి తిరుమల వెళ్ళారంట, వెరీ నైస్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, ఎప్పటిలాగానే సందడి సందడి మీ స్టైల్లో పరుగులు పెట్టించారు. నేను ఎక్కువగా వెళ్ళిన ప్లేస్ మన విజయవాడ సార్ అనంట, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ వచ్చినందుకు అన్నిసార్లు. అండ్ తిరుపతి అన్నయ్య అంటూ ఎవరు, లతామోహన్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్ళిన ప్లేస్ తిరుపతి అని అంటూ, వెరీ నైస్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు గద్వాల్ మరియు హైదరాబాద్ వెళ్ళారంట. అండ్ భాస్కర్ పెడన నుంచి, నేను ఎక్కువసార్లు ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ ఊర్లోని మజ్జిగౌరమ్మ గుడికి చాలాసార్లు వెళ్ళాను అని అంటూ, సూపర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మై ఫేవరెట్ షో సందడి సందడి, క్రిష్ గారు 10 అబౌవ్ క్వశ్చన్స్ వేశారు.

యువర్ గ్రేట్. నా లైఫ్లో ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ స్కూల్ ఆర్ కాలేజ్ డేస్లో అరకు లోయలు, బొర్రా గుహలు, లైఫ్లో మర్చిపోని అక్కడ గుహల్లో ట్రైన్ ప్రయాణం అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు జానకీజీ, థ్యాంక్స్ ఎలాట్. అండ్ జీవితంలో నేను ఎక్కువసార్లు వెళ్ళింది కలియుగ దైవం కొలువై ఉన్న తిరుపతి, 50 సార్లు కంటే ఎక్కువ వెళ్ళి ఉంటాను అని అంటూ ఆఖరి శ్వాస వరకు వెళ్తూనే ఉంటాను అని అంటూ జీకే వేణి విజయవాడ నుంచి థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ స్వయంభూ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళారంట, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు, వెరీ నైస్. అండ్ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళారంట, కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని అంటూ ఎం మురహరి యశోద జానగిరాస్ పంపించారు. అండ్ అలాగే 11th క్వశ్చన్కి ఆన్సర్, బీచ్ ఉండే ప్లేస్ ఏదైనా సరే ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నాయన్నీ కవర్ అయినట్లే, అదర్ స్టేట్స్లోవి కొన్ని ఉన్నాయంట. వాణి ఫ్రమ్ విజయవాడ. సో బీచ్ అనగానే నాకు కూడా డెఫినెట్గా వెళ్ళాలనిపిస్తుంది. మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే అదే చెప్తాను, బీచ్ అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ బీచ్ అనమాట. అండ్ చాలా రోజులైంది, ఈసారి వెళ్ళాలి ఎప్పుడైనా. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి, నేను నా కూతురింటికి తరచూ వెళ్తూ ఉంటాను, కోరుట్ల రామ్నగర్లో ఉంటున్నారు అని అంటూ, వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ అంకయ్య గారు పంపించారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పెంచలకొని వెళ్ళారంట. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి మహానందికి వెళ్ళారంట. అండ్ గుడ్ ఈవినింగ్ క్రిష్ గారు అని అంటూ బ్యూటిఫుల్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముడిపాడు నుంచి, ప్రశ్నలు అడగడంలో ఈరోజు రికార్డ్ బద్దలు కొట్టేశారు అని అంటూ. సో మన రికార్డ్ మనమే బ్రేక్ చేయాలి, చెప్పాను కదా 10 క్వశ్చన్స్ ఎప్పుడూ అడుగుతాను. అండ్ 11th క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ ఇంతకుముందు అడిగినట్టున్నాను, అండ్ ఈ 3rd టైం అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా అంటే ఐ మీన్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా పంపిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ, నిజాం సాగర్, అలీ సాగర్ ఎక్కువ వెళ్ళాము అని అంటూ మమ్మ జనిదిన్, స్నేహభాను జనిదిన్. అండ్ అలాగే మీ ప్రశ్నకు సమాధానం, నేను ఎక్కువగా తిరుపతి వెళ్ళాను అని అంటూ పంపించారు వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ. అండ్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ మరి కొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎగ్జాక్ట్గా 4:02 నేను మిగిలిన ఎస్ఎంఎస్లు అన్నీ కూడా చదువుతాను. సో మరి కొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతుంది సాయి గిరీష్. భారత్ ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఈరోజు లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా గాయం కారణంగా భారత ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ యొక్క మ్యాచ్కు దూరమయ్యారు. అతని స్థానంలో అర్షదీప్ సింగ్కు తుది జట్టులో అవకాశం లభించింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ యొక్క మూడో వన్డే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. సిరీస్ విజేత నిర్ణయించే ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొనింది. విశాఖపట్నంలోని సైక్లోన్ వార్నింగ్ సెంటర్ సిడబ్ల్యూసి విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సన్నద్ధత ప్రతి కార్యకర్తలో ఉండాలని పిలుపునిచ్చారు. భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధనౌక చేరనుంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ యుద్ధనౌకను భారత నౌకాదళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి నావికాదళం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ తిరుచానూర్ కాచిగూడ మధ్య జులై 23-24 తేదీలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో 2 దిశల్లోనూ ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ఈరోజు ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో పట్టణం యొక్క అభివృద్ధి చెందుతూ ఉందని, వాడవాడల జాతరలను నిర్వహించడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. భారత బ్యాడ్మింటన్ పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన

ఫైనాన్స్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17 21-17 తేడాతో విజయం సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

టు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిస్టియన్ స్టూడియోలో. టైం 4:03:58 అని మనమున్నాం ఇందాక సందనే సందనలో. అండ్ ఈ టైం వివిధ టైం, ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. బ్యూటిఫుల్ ఆల్బమ్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను. బట్ దానికన్నా ముందు ఇందాక అడిగిన లాస్ట్ క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చాలా మంది పంపించారు కాబట్టి చూద్దాం. సూపర్ షో సార్ అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పలూరు నుంచి. అండ్ హలో క్రిష్జీ, టుడే సూపర్ ఆల్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఎప్పుడు మీ రాక అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు. సో మళ్ళీ నేను, సో ఎంత దూరం లేదు, రేపు సాయంత్రం 5 కలుస్తాను మీ అందరినీ, రెడీగా ఉండండి. నేనైతే అనంతపూర్ డిస్టిక్లోని ఉన్న సత్యసాయిబాబా దర్శనానికి వెళ్తూ ఉంటాను పుట్టభర్తికి అని అంటూ వెళ్ళాను అని అంటూ కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ హాయ్ కిషోర్ గారు, నేను ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ తిరుపతి, 2 కిందనే వెళ్ళొచ్చా అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ పీఠం, ఆసల పీఠమా, ఓకే, నన్నూరులో ఉంది, అక్కడికి వెళ్ళాను అని అంటూ కందికాయపల్లి గ్రామం నుంచి వెంకట సుబ్బయ్య గారు. అండ్ 11 అదరగొట్టారు కిషోర్ సార్, థ్యాంక్ యూ అని అంటూ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిషోర్ గారు, ఈరోజు సందడే సందడి అత్యంత ఉత్సాహంగా ఆసక్తిదాయకంగా కొనసాగింది, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మంచి మంచి ప్రశ్నలు అడిగారు, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీదీన్ స్నేహభావన జరిగింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాలెం బోలయ్య గారు రైట్ ఆన్సర్, 11 ఈరోజు రికార్డు బద్దలు కొట్టారు మాకు అని అంటూ ఈ మధ్యనే. ఓకే పాలెం బోలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ క్రిష్ గారు, నేనైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఊరుకుండానో ఉరవకుండానో, అది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కువగా వెళ్ళాను. ఆదుని నుంచి పంపించారు శశిరేఖ, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ కామర్తి నుంచి శంకర్ రాజోల్ నుంచి, కామర్తి శంకర్ రాజోల్ నుంచి పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టీ పంపించినందుకు. అండ్ ఇంటి నుంచి పొలానికి ఎక్కువసార్లు వెళ్ళాం అని అంటూ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత, పొలానికి ఎక్కువసార్లు వెళ్ళారనమాట మీరు. అండ్ నేను ఎక్కువసార్లు వెళ్ళింది నల్గొండ రామాలయం ఉంది అక్కడ అని అంటూ పంపించారు ఎవరు, గీతారెడ్డి విశ్వనపేట నుంచి. అది సంగతి మొత్తానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ టైం 4:00 దాటి 6 దాటి 20 ఇది ఈరోజు సందడే సందడి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా సరదాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందడే సందడి ప్రోగ్రామ్ రేడియో జాకీ ఎక్స్ప్రెస్ కిషోర్ గారికి మా అభినందనలు అంటూ పంపించారు. బి రాజశేఖర్, బి సుజాత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము ఎక్కువసార్లు వెళ్ళిన ప్రదేశం తిరువన్నమలై తమిళనాడు, ఓకే అరుణాచలం, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అది సంగతి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సందడే సందడి. అండ్ ఈ టైం వివిధ టైం కాబట్టి ఒకే ఫిలిం సాంగ్స్ వినిపిస్తాను. అండ్ ఆ ఫిలిం ఏ మాయ చేసేవి, మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా అందుకే నాకు గుర్తొచ్చింది అనమాట, ఏ మాయ చేసేవి మూవీల నుంచి ప్రతి సాంగ్ మీ అందరికీ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వివిధాలో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

0: भारती FM 101.3
1: వింటూ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:24 ఎగ్జాక్ట్ గా. అండ్ మనము నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ వినిపిస్తున్నాను. అండ్ ఆ సినిమా ఏ మాయ చేసావే. అండ్ ఈ సాంగ్స్ అన్నిటినీ కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటలకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. నెక్స్ట్ కార్తిక్ పాడిన ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసావే నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ విత్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:43:30 అండ్ మనం వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ వినిపించాను మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ ఏం ఐ చేసాము నుంచి ప్లే చేశాను అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను. నేను కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చింది కాబట్టి. అండ్ ఈ సాంగ్ తర్వాత 4:50 వెనిలా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ మళ్ళీ మనం రేపు సాయంత్రం ఇదే టైంకి అంటే ఆల్మోస్ట్ 5:00 కలుద్దాం. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. నేను మీ క్రిష్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विद मी योर आरजे चेतन। अर्धज्ञानं कन्ना अज्ञानमे मिन्ना, हाफ नॉलेज इज वेरी डेंजरस अने अलेक्जेंडर पोप कोट मनंदरिकी तेलिसिंदे। अर्धज्ञानं अत्यंत प्रमादकरं, పద్మవ్యూహంలోనికి ప్రవేశించటమే కానీ బయట పట్టని తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నీలరాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియడమే జ్ఞానం. ఆత్మజ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యదా అసాధం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమం దాకా ఆ తెలివి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొందరు వాయించలేక మధ్యలో దరువేయమన్నట్టు తెలివి యొక్క రాకపోకలు తెలియకుండానే ప్రజ్ఞానం బ్రహ్మమని నమ్ముతారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినప్పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడు ఎరుక. చిన్న చెంబులో నీళ్లు, బిందెలో నీళ్లు, రెడ్డిలో నీళ్లే ఉన్నాయి, ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది. అజ్ఞానం ఏంటంటే నన్ను నేను తెలియక విషయాదులందు వర్తించుట శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే సుఖదుఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకున్నటయే అజ్ఞానము. జ్ఞానం ఏమిటంటే నేను దేహమును తెలుసుకున్నాను కానీ నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మనసును తెలుసుకున్నాను కానీ మనసు యొక్క అనుభవాలు నావి కావు. నేను మనసును కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను ప్రకాశరూపుణ్ణి, ప్రజ్ఞాస్వరూపుణ్ణి. నేను అంటే ఐగా ప్రకాశించబడుతున్నది తెలుసుకున్నటయే జ్ఞానము. తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయని అటువంటి జ్ఞానమే మనకు లేదు. ఈ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడతాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడతాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుకుతుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, కాబట్టి నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీ అందే ఉంది. ఆ ఆనందం ప్రతిబింబిస్తుంది. నీ అందు ఆనందం అనే స్థితి లేకపోయినట్లయితే నీకు ఆనంద అనుభవం కలగదు కదా. కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి మొదటి ఆఖరి సహాయం. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభు, గాడ్ ఎవరైనా కానీ ఆయన ఒకేసారి మానవ ఉపాధిని మనకిచ్చేశాడు. మనస మాయన పడకే, తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కటి జీవన దశలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం

చెందుతూ వచ్చాము, అట్లా పరిణామం చెందాలి కదా, అన్నింటినీ వదులుకోవాలి కదా, వదులుకోకుండా ఎందుకున్నాము, ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయాము అని, ఏం సంపాదించాము అని. మరి అవన్నీ ఏమయ్యాయి? నీవంటూ కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఇవాళ చాలా డీప్ టాపిక్ మాట్లాడుకున్నామండి. చాలా డీప్ అంటున్నాం కానీ టాపిక్ స్టార్ట్ కావడమే హాఫ్ నాలెడ్జ్తో స్టార్ట్ అయ్యింది. అది ఎంత డేంజరస్ అని మనందరికీ తెలుస్తూ ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నిటి లోపలికి మనం తీసుకెళ్ళింది. ఎందుకంటారు హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటే, కొంచెమే తెలిసింది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళలేము దాంతో. ఏదైనా విషయం కానీ, ఏదైనా సంగతి కానీ, ఒక స్కిల్ కానీ, టాలెంట్ కానీ తెలిస్తే మనకి మొత్తం తెలియాలి. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే ఆలోచించుకోండి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ మీకు సేఫా కాదా అని తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సగం చదువుకున్న డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా అంటే వెళ్ళరు. అలాగే కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్తో కానీ మీరు ఇల్లు కట్టిస్తారా అంటే కట్టివ్వరు, ఎందుకంటే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏ విషయంలోనైనా కానీ ఒకవేళ డ్రైవరే తీసుకోండి, అలాంటి డ్రైవర్ సగమే నేర్చుకున్నానమ్మా కార్, నా కార్ ఎక్కండి అంటే క్యాబ్లో ఎక్కుతారా మీరు? ఎక్కరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిన పని కాబట్టి. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీ పిల్లల్లో కానీ మీరో కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సగమే నాలెడ్జ్ వచ్చు అంటే అలాంటి స్కూల్లో కానీ అలాంటి ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ కారు. ఇలా ఏ దాంట్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కానీ, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ హాఫ్ నాలెడ్జ్ మనకు అస్సలు పనికిరాదు, అది మనమే సబ్స్క్రైబ్ చేసుకోము. ఇక కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకునే వరకు మీకంతా హాఫ్ నాలెడ్జ్ తప్పితే ఏవీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద పాయింట్. ఒక్కసారి చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎన్నెన్ని రీల్స్ చూస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మీకు డైలీ సిలబస్ వచ్చేస్తుంది. ఆ సిలబస్ ఎవరు పంపుతున్నారు, ఏ యూనివర్సిటీ పంపుతుంది అంటే సోషల్ మీడియా వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు వితౌట్ నోయింగ్ ద సోర్సెస్ ఆఫ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, దాని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏంటి అసలు మీకు తెలియకుండా పోయింది. మనము ఒకవేళ చదువుకున్నట్టయితే, స్కూల్ చదువుతాం, తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాము, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఒక క్రమంలో చదువుకుంటూ పోతాము. అలా ఎలాగైతే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం మన స్టడీస్లో, స్పెషలైజేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్ చేస్తాం, రీసెర్చ్కి గల కారణాలు చెప్తాం. ఇదంతా అయ్యాక మనం రీసెర్చ్ ఎందుకు, ఎప్పుడు, ఎలా చేసామో చెప్తాము. అవన్నిటికీ ఒక గైడ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, నచ్చితే పెడతారు, ఒకవేళ దాంట్లో ఏది తక్కువగా కానీ తీసి పరేస్తారు. మనం మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఆ తరువాతే కానీ ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళదు. అంత కష్టంగా ఉంటుంది ఒక చిన్న ఫ్యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి. అలాంటి హాఫ్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డెడ్ మెసేజెస్గా వస్తున్నాయి. ఆ మెసేజెస్ని మనం పరిశీలించకుండా, ఎగ్జామిన్ చేయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఇతరులకు చాలా ఈజీగా ఫార్వర్డ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రెండ్ గోయింగ్ ఆన్ ఇన్ ద కరెంట్ సొసైటీ. మీకు ఒకవేళ వస్తే మీరు రెస్పాండ్ చేయడం ఆపేయండి. డోంట్ సబ్స్క్రైబ్ టు దిస్ హాఫ్ నాలెడ్జ్. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లైబ్రరీస్లో దొరుకుతుంది, మంచి సైట్స్, వెబ్సైట్స్ నుంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని యూజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏదో తెలుసుకుంటాం, ఎన్ని తెలుసుకుంటారు, ఏం చేస్తారు ఆ తెలుసుకొని, ఒక 100 రీళ్లు చూస్తారు, దాంట్లో పైన చూస్తే అన్ని మర్చిపోతూ ఉంటారు. సో వాట్ యు హావ్ టు డూ ఇస్, వై ఆమ్ ఐ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. అది నిజంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ చూసుకోండి. ఒక్కసారి రీల్స్ చూస్తారు, ఏదో చిన్న చిన్న వీడియోస్ వస్తే చూస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ అయిందా, ఆత్మసంతృప్తి పొందారా, పొందలేదు కదా, అవాయిడ్ దట్. ఒకవేళ మీకు నిజంగా కామెడీ కావాలంటే మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూడండి, క్వాలిటీ ఉన్న కామెడీ చూడండి. క్వాలిటీ ఉన్నవన్నీ చూస్తే మీ మైండ్ కూడా అలాగే అవుతుంది. అండ్ డోంట్ ఎన్కరేజ్ అదర్స్ టు పోస్ట్ సచ్ హాఫ్ ఇన్ఫర్మేషన్, బ్లాక్ దెమ్. సడన్లీ వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎందుకు బ్లాక్ చేశారని, వాళ్ళ నుంచి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో విత్ దిస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకేం చెప్పారంటే, ఇవాళ సోషల్ మీడియా చాలా అధికం అవుతుంది, ఎన్నో ప్లాట్ఫామ్స్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలియకుండానే సబ్ కాన్షియస్లీ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఫాల్స్ అండ్ విచ్ ఇస్ ఫేక్.

0: అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేయకండి. అవాయిడ్ దట్ అండ్ స్టాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హాఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ డేంజర్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా ప్రోగ్రామ్ టు గివ్ యూ మోర్ ఇన్సైట్స్ అండ్ టు షెడ్ లైట్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైఫ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. ఆ ఒక్కటి అడక్కు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।
1: देश युवत चेसुकुन्नारक नूतन संवत्सर संकल्पम 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయాలని 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందజేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డ్ తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555కి కాల్ చేయండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట భలే మావయ్య చిత్రం కోసం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి.

0: पीएम जय अब गरीबों की जय बन गई है।
1: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

కార్యక్రమంలో తర్వాత పాట బలరామకృష్ణుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం రాజ్కోటి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట బొంబాయి చిత్రం కోసం చిత్ర పాడిన గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. బాలవాణి చిన్నారుల కార్యక్రమం.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో యాడకి మండలం మండల ప్రజా పరిషత్ 1 స్కూల్ చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో MPPS స్కూల్ 1 యాడికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ బి దేశ్పాల్ హెచ్ఎం, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత కె సుజి. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రార్థన గీతంతో మన ముందుకు వస్తుంది సంజన.

తెలుగు బిడ్డ శ్రద్ధ లేకపోతే చదువు సందలు రావు. శ్రద్ధ ఉంటే దేన్నైనా సాధించవచ్చు, చంద్రమండలాన్ని కూడా చేరుకోవచ్చు.

చరిత్రలు తెలుసుకోవాలి, మంచివారి సాంగత్యంతో ధర్మాన్ని గ్రహించాలి, తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి. ధర్మ

ఓ తెలుగు బిడ్డ, ధర్మగుణానికి మించిన ధనము లేదు, ధాన్యము లేదు, విద్య కన్నా మించిన సంపద లేదు. నిజం పలుకుట మాత్రమే నీతి అని తెలుసుకో. ఇన్నుడు వెలుగు

0: లక్షణాలు సహజంగా ఉంటాయి. ఇప్పుడు బడిలో ఆట ఉంది, పాట ఉంది అంటూ చక్కటి జానపద గేయం వినిపించడానికి మన ముందుకు వస్తుంది నాగసంజన.
1: బడిలోన ఆట ఉందిరా చిన్న, బడిలోన పాట ఉందిరా, బడిలోన ఆట ఉందిరా చిన్న, బడిలోన పాట ఉందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా. ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, పాలానిచ్చిన తల్లి జన్మానిచ్చిన తల్లి అంటే అమ్మ కదా, పాలానిచ్చిన తల్లి జన్మానిచ్చిన తల్లి అంటే అమ్మ కదా. బడిలోన ఆట ఉందిరా చిన్న, బడిలోన పాట ఉందిరా, బడిలోన ఆట ఉందిరా చిన్న, బడిలోన పాట ఉందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా. రెండవ అక్షరమే చిన్న అంటే అవు కదా, రెండవ అక్షరమే చిన్న అంటే అవు కదా, పాలానిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి అంటే అవు కదా, పాలానిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి అంటే అవు కదా. బడిలోన ఆట ఉందిరా చిన్న, బడిలోన పాట ఉందిరా, బడిలోన ఆట ఉందిరా చిన్న, బడిలోన పాట ఉందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా. మూడవ అక్షరమే

0: లేనో నీకైనా ఇల్లైతే ఉంటుందిగా, ఉన్నోనికైనా లేనో నీకైనా ఇల్లైతే ఉంటుందిగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా. ఐదవ అక్షరమే చిన్న ఊ అంటే ఉడతా కదా, ఐదవ అక్షరమే చిన్న ఊ అంటే ఉడతా కదా. రాముడు గీసిన మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా, రాముడు గీసిన మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా. ఆరవ అక్షరమే చిన్నావు అంటే ఊయలగా, ఆరవ అక్షరమే చిన్నావు అంటే ఊయలగా. పసిపిల్లలను ఊపడానికి ఊయల ఉంటుందిగా, పసిపిల్లలను ఊపడానికి ఊయల ఉంటుందిగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా.
1: ఇప్పుడు కొన్ని రైమ్స్ వినిపించడానికి వస్తున్నారు సుమంత్, రిక్కి, నంద.
2: చుక్ చుక్ చుక్, చుక్ చుక్ చుక్, హియర్ కమ్ ది టైం బ్లోయింగ్ విజిల్, హియర్ కమ్ ది టైం బ్లోయింగ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు గొప్ప వ్యక్తులచే చెప్పబడిన సూక్తులు వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు రమణ.
1: విద్యను దాచుకోవడం కన్నా అందరికి పంచితే మరింత పెరుగుతుంది గాంధీ. ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలోనూ విజయం సాధించలేడు స్వామి వివేకానంద. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే. నెల్సన్ మండేలా. కన్నీటి చుక్క కాయిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు. శ్రీశ్రీ. కిరటం నాకు ఆదర్శం, లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు. స్వామి వివేకానంద. మనస్ఫూర్తిగా పని చేయలేని వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. అబ్దుల్ కలాం. మనది కాని వస్తువుపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం. రవీంద్రనాథ్ ఠాగూర్. చినిన చొక్కాయన తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. సర్వేపల్లి రాధాకృష్ణ. చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్ద యొక్క గొప్ప లక్ష్యాలను సాధించగలరు. జవహర్లాల్ నెహ్రూ. ఎంత ఎక్కువ కాలం బతకామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మదర్ టెరిసా.
0: బడికి పోతాను అంటూ ఒక చిన్నయ్య పాడిన జానపద గేయం వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు దీక్ష, తనూజ.
2: బడికి పోతా నేను ఓయమ్మ.

0: పని చేస్తే చిన్నయ్య నీకు పైసలు వస్తాయిరా చిట్టయ్య. అట్ట కాదే అమ్మా, నా మాట ఇనుకోవే. మరి నిన్ను చదివించడానికి పైసలో
1: పైసలా? వాళ్ళే మనకు అన్ని ఇస్తారే. బడికి పోతే నాకు భోజనం పెడతారే, బట్టలు పుస్తకాలు అన్నీ ఇస్తారే.
0: అవన్నీ ఇస్తారా చిట్టయ్యా?
1: అవునే అమ్మా. ఇంకా ఇప్పటికీ కూలైతే ఎప్పటికీ కూలినే, ఎప్పటికీ కట్టాలు మిగిలేను తల్లి. చక్కగా చదివినే పెద్దోడినవుతాను, ఉద్యోగం వేసేసి పైసలే తెస్తాను.
0: ఓ
1: అయ్యా, నేను మంచిగా చూస్తాను, తమ్ముణ్ణి చెల్లెల్ని కాపాడుకుంటాను. బడికి పోనీయవే ఓయమ్మ, బాగా చదువుకోనీయవే నా

0: చదువుకుంటే ఇంత మంచిగా ఉంటుందా చిన్నయ్య?
1: అవునవునే ఓ తల్లి, అవునవునే ఓయమ్మ, నన్ను బడికి పోనీయవే నాయమ్మ.
0: బడికి పోవద్దు అనను ఓ చిన్నయ్య, బడికి పోయి బాగా చదువుకోవయ్యా. నువ్వు బడికి పోయి బాగా చదువుకోవయ్యా.
1: నేను బడికి పోయి బాగా చదువుకుంటానమ్మా.
2: ఇప్పుడు కొన్ని పొడుపు కథలు అడగడానికి మన ముందుకు వస్తుంది యమున నందిని.
3: తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, ఏమిటవి ఏమిటవి?
4: పనసపండు పనసపండు.
3: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది ఏమిటది?
4: కవ్వం కవ్వం.
3: తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటవి ఏమిటవి?
4: అక్షరాలు అక్షరాలు.
3: ఆకాశంలో అంబు, అంబులో చంబు, చంబులో పాలు. ఏమిటవి ఏమిటవి?
4: టెంకాయ టెంకాయ.
3: పొద్దున్నే నిద్రలేస్తాడు, పగులంతా పరుగెత్తుతాడు, రాత్రయితే నిద్రపోతాడు. ఎవరది ఎవరది?
4: సూర్యుడు సూర్యుడు.
3: అమ్మ అంటే కలుస్తాయి, అయ్య అంటే కలవవు. ఏమిటవి ఏమిటవి?
4: బెదవులు బెదవులు.
3: నేలను నాకుతుంది, మూలన కూర్చుంటుంది. ఏమిటవి ఏమిటవి?
4: పరక పరక.
2: వనం మనం అనే అంశం గురించి చెప్పడానికి మన ముందుకు వస్తుంది హన్సిక.
5: వనం మనం ప్రకృతి అనగానే మొట్టమొదటగా గుర్తుకు వచ్చేది అందమైన చెట్లు పూల మొక్కలు. చెట్లు మనకు చల్లని గాలిని ప్రాణవాయువును ఇస్తాయి. చెట్లలో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. చెట్ల వల్ల ఫలాలు, వాటి వేర్ల వల్ల ఔషధాలు, అలంకరణ కోసం పూలు, వాటి ఆకుల వల్ల ఎరువు. ఈ విధంగా చెట్లలో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. చివరకు అవి చనిపోయిన తర్వాత కూడా వాటి కట్టెలను వంట కొరకు ఉపయోగిస్తాం. కానీ నేడు ఆధునిక నాగరికత కోసం చెట్లను నరికి వేస్తున్నారు. వాటి వల్ల కూర్చున్న కొమ్మను నరికే విధంగా మానవ పరిస్థితి నెలకొంది. దానివల్ల మానవ మనుగడకే నష్టం కదా. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేది చెట్లు. ఈ విధంగా చెట్లను నరుక్కుంటూ పోతే చివరకు మనం పీల్చడానికి ప్రాణవాయువు ఉండదు. అందుకే ప్రభుత్వం కూడా వనం మనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో చెట్లను నాటే కార్యక్రమాన్ని చేసింది. కావున మన వంతు భాగంగా మనం కూడా ప్రతి ఒక్కరం ఒక చెట్టు నాటుదాం. భావీ తరాల ప్రగతికి సహాయం చేద్దాం. వృక్షో రక్షతి రక్షిత.
2: నౌ చిల్డ్రన్స్ డే ఇంగ్లీష్ స్పీచ్ బై వైష్ణవి.
6: Children's Day. Children's Day is celebrated on 14th November. 14th November is the birth anniversary of Pandit Jawaharlal Nehru, the first Prime Minister of Independent India. Children's Day is celebrated on Pandit Nehru's birthday because he loved children very much. He believed that children are the future of our country and they should be nurtured with great love and affection. Children were also fond of him and called him Chacha Nehru. Children's Day is celebrated with great excitement in schools in India. Lots of events and activities are organized on this day

0: for children. Children participate in activities like fancy dress competition, singing, speech competition, poetry, recitation, etc. Gifts and sweets are distributed to the children. This is a very special and awaited day of very child. Thank you.
1: ఇప్పుడు మరికొన్ని నీతి పద్యాలు వినిపించడానికి మన ముందుకు వస్తున్నది సృజన.
2: కనకపు సింహాసనమున శునకముగు

భావం ఒక శుభముహూర్తాన కుక్కను తెచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాన్ని వెనుకటి గుణం పో

0: వెరీ చైల్, థ్యాంక్ యూ.
1: ఇప్పుడు మరికొన్ని నీతి పద్యాలు వినిపించడానికి మన ముందుకు వస్తున్నది సృజన.
2: కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి భావం. ఒక శుభ ముహూర్తాన కుక్కను తెచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాన్ని వెనుకటి గుణం పోదు. అలాగే నీచుణ్ణి ఎంత గౌరవంగా చూసిన

భావం తల్లిదండ్రుల మీద ప్రేమ ప్రేమ లేని కుమారుడు పుట్టిన ఒక్కటే చచ్చిన ఒక్కటే పుట్టలోన చెదలు పుడతాయి చనిపోతాయి. తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కుమారుడు కూడా చెదలతో సమానం. గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలము రకెప్పుడు

0: భావం గడచిపోయిన కాలం తిరిగి రాదు, కనుక పని లేకుండా ఊరకే వ్యర్థం చేయకూడదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి.
1: ఈ కార్యక్రమంలో మరికొన్ని ఇంగ్లీష్ రైమ్స్ వినిపించడానికి ముందుగా వస్తున్నాడు వీరేంద్ర.

ఇప్పుడు చిలుకల స్నేహం అనే కథ వినిపించడానికి ముందుకు వస్తుంది సుజి. చిలుకల స్నేహం అనగనగా ఒక అడవిలో రెండు చిలుకలు స్నేహంగా ఉండేవి. ఒకరోజు అవి ఆహారానికని అడవంతా తిరగాయి. అలసిపోయి ఒక చెట్టుపై కూర్చున్నాయి. అప్పుడు పొరుగు ఊరు నుండి ఒక వేటగాడు వచ్చాడు. అతనికి ఆ రెండు చిలుకలు కనబడ్డాయి. అతను బాణం గురిపెట్టి వేశాడు. ఒక చిలుకకు బాణం గుచ్చుకుంది, చెట్టుపై నుంచి కింద పడిపోయింది. ఇంకొక చిలుక ఎగిరిపోయి వేరే చెట్టు మీద కూర్చుంది. గాయపడిన చిలుకను తీసుకొని వేటగాడు బయలుదేరాడు. చెట్టు మీద ఉన్న చిలుక ఎలాగైనా వేటగాడి చేతిలోంచి చిలుకను కాపాడాలనుకుంది. ఆలోచిస్తూ వేటగాడు వెళ్తున్న వైపునే చూస్తున్నది. వేటగాడు దారి మధ్యలో గల పొదలో దూరి అవతలికి వెళ్ళడానికి పొదను సమీపిస్తున్నాడు. చిలుకకు చక్కటి

0: తట్టింది. ఆ పొద పక్కన గల చెట్టు కొమ్మకు తేనెటీగలు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. ఆ విషయం చిలుకకు బాగా తెలుసు. చిలుక వేగంగా వెళ్ళి తేనెటీగ గూళ్ళని కాళ్ళతో తన్ని రెక్కలతో కొట్టి తేనెటీగలకి తొరకకుండా ఎగిరిపోయి వేరే చెట్టు మీద కూర్చుంది. చిలుకను తరిమిన తేనెటీగలు వేటగాడుతలకు శరీరానికి చుట్టుకొని కుట్టసాగాయి. వేటగాడు చేతిలోంచి చిలుకను పారవేసి అడవంతా పరిగెత్తసాగాడు. తేనెటీగలు వాణిని వదిలిపెట్టగా తరుముతూ పోసాగాయి. గాయపడిన చిలుక కొంతసేపటికి తేరుకొని పైకెగిరింది. అది చూసి చెట్టు మీద ఉన్న చిలుక దాంతో కలిసి దూరంగా వెళ్ళి సంతోషంగా బతికాయి. ఈ కథ నీతి ఉపాయంతో అపాయాన్ని జయించవచ్చు. ఇప్పుడు జాతీయాలు చెప్పడానికి ముందుకు వస్తుంది నాగశరణ్య.
1: జాతీయాలు పెన్నతో పెట్టిన విద్య. దేన్నైనా పనిని సులువుగా చేసేవారు ఉపయోగించే వాక్యం. కళ్ళల్లో కారం కొట్టినట్లు బాగా నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసే ఆ సందర్భాలలో ఈ వాక్యం ఉపయోగిస్తారు. కంటికి రెప్పలా దేన్నైనా జాగ్రత్తగా చూసుకునే సందర్భాలలో ఈ వాక్యం ఉపయోగిస్తారు. కుండెదిటు బాధను దిగమిగుకొని ధైర్యంగా ఉండే సందర్భాలలో ఈ వాక్యం ఉపయోగిస్తారు. ఒంటి కాలు మీద ఎవరి మీదైనా కోపంతో అరిచే సందర్భాలలో ఈ వాక్యం ఉపయోగిస్తారు. గుండెలు బాదుకుంటూ ఎక్కువ బాధపడుతూ ఉండే సందర్భాలలో ఈ వాక్యం ఉపయోగిస్తారు.
0: నాకు నచ్చిన నేత అంటూ తనకు నచ్చిన నేత గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు దేవేంద్ర.
2: నాకు నచ్చిన నేత. ఈరోజు నేను నాకు నచ్చిన నేత గురించి చెప్తాను. నాకు నచ్చిన నేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన అతి సంపన్న కుటుంబ అయిన మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు 1889 నవంబర్15 జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండేది. ఆనాటి ఆ స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొనేవారు. జైలుకి కూడా వెళ్ళారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు పనిచేశారు. ఈయనకు పిల్లలన్న గులాబీలన్న చాలా ఇష్టం. అందుకని నెహ్రూ గారు ఎప్పుడు తన చొక్కాకు గులాబీ ధరించేవారు. పిల్లలతో కలిసి నెహ్రూ గారు పిల్లవాడిగా మారిపోయేవారు. అందుకనే పిల్లలందరూ నెహ్రూ గారిని చాచా అని పిలిచేవారు. ఆయన పుట్టినరోజైన నవంబర 14 బాలల దినోత్సవంగా ప్రకటించారు. నెహ్రూ గారికి తన కుమార్తె ఇందిరాగాంధీ చాలా ఇష్టం. ఈయన జైలులో ఉన్నప్పుడు తన కుమార్తె ఇందిరాగాంధీకి లేఖలు రాసేవారు. ఆ లేఖలలో నెహ్రూ గారు ఇందిరాగాంధీకి క్రమశిక్షణతో మెలగాలని, చక్కగా నడుచుకోవాలని, చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలని ఎన్నో విషయాలు తెలిపేవారు. తరువాత నెహ్రూ గారి మరణానంతరం ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. నెహ్రూ గారు 1964 మే 27 మరణించారు. ఎంతైనా ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చిన నెహ్రూ గారంటే నాకు ఇష్టం. ధన్యవాదములు.
0: కార్యక్రమంలో చివరిగా ఒక చక్కటి దేశభక్తి గేయం వినిపించడానికి మన ముందుకు వస్తుంది సంజన.

మాతరం మా కీర్తివం మాతరం, మనసు మాట భాష భావం సర్వం వందే మాతరం, మా పర్వం వందే మాతరం, కోటి కోటి కంఠాలని.

శ్రోతలు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో యాడికి మండలం మండల ప్రజాపరిషత్ నంబర్ 1 స్కూల్ చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Open 2026. He described the win as a historic feat for Indian badminton and said that her determination and exceptional skills were on full display throughout the tournament. The series deciding third ODI between India and England is being played at Lord's in London. Electing to bat first, England were 211 for 1 in 33.4 overs when reports last came in. India made three changes to the playing 11, bringing in KL Rahul, Arshdeep Singh and pacer Prince Yadav. Fast bowler Jasprit Bumrah missed the match due to a knee injury. Players from both the teams were wearing black armbands and observed a minute silence to honour the legendary West Indies all-rounder Sir Garfield Sobers, who recently passed away. Football's greatest stage is set for a blockbuster finale of the FIFA World Cup 2026 as defending champions Argentina take on Spain at New Jersey tonight. The match kicks off at 12:30 a.m. Indian time. Argentina is one of the most successful teams in the FIFA World Cup history, having won the title three times. Messi's team will be looking to become the first team to successfully defend the FIFA World Cup title after Brazil in 1958 and 1962. And with that, we end this news bulletin.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది,
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ను కవిసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని గవర్నర్ ఆకాంక్షించారు. రాబోయే ఒలింపిక్స్లో కూడా ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పివి సింధు ప్రయాణం లక్షలాది మంది యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనడానికి కష్టపడేందుకు స్ఫూర్తినిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వెడ్డింగ్ పర్యాటక విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు, ప్రభుత్వ రాయితీల గురించి మంత్రి దుర్గేష్ వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో రాష్ట్రం వెడ్డింగ్ డెస్టినేషన్లకు అనుకూలమైనదని అన్నారు. ప్రపంచస్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న విశాఖ తీరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సూర్యలంక బీచ్లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం, కాఫీ విశిష్టతలతో అరకు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోందని అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం అనంతరం ఎంపీ మాట్లాడుతూ అన్ని పార్టీలు

0: నదుల అనుసంధానంపై చర్చలో పాల్గొనాలని కోరారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించాలని, పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్పై పార్లమెంటులో చర్చించాలని ఎంపీ పేర్కొంటూ,
1: నదులు అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రివర్సే కాదు, మిగతా నదులు కూడా ఉన్నాయి, వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దాదాపు 60 వేల కోట్లతో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 60% స్టేట్ నుంచి, 40% సెంటర్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలిగితే దాన్ని ఇంకా ఫాస్ట్ గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
0: రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లాలోని ఆంధ్ర జలాశయం నుంచి ఖరీఫ్ సాగునీటిని ఈరోజు మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జలాశయం కాలువల నిర్వహణకు అవసరమైన నిధులు అందిస్తూ రైతులకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. సాగునీటి వసతుల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యంత ఆధునిక విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతుందని, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: సివిలేషన్ మంత్రివర్లు ప్రీ పింజర్పు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకుని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ ను కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటూ 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్ ని ప్రపంచం అంతా కూడా ఈ వైపు తీసుకెళ్లేలాగా ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది.
0: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కార ప్రక్రియలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాల్లో పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మొబైల్ ఫోన్లలో సులభంగా స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 4 మృతి చెందడం బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తెలిపారు. నిన్నటి ద్రోణి ఉత్తర బీహార్ నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో ఇటీవల

0: జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు గిరిజనుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేలా జిల్లా యంత్రాంగం చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు, రంగస్థలం శీర్షికన శ్రీ రామాంజనేయ యుద్ధం నుండి ఆంజనేయ పాత్ర పద్యాలు శ్రీ ఎం. రామాంజనేయులు గారు వినిపిస్తారు.

ఈరోజు రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. రాత్రి 8:45 హ్యాపీ డేస్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.

ఈరోజు రాత్రి 9:16 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 పార్లమెంటు ముందున్న అంశాల గురించి చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివానందలహరి మొదటి భాగం. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీకే సుందర్మోహన్ రెడ్డి. 6:35 సేద్యపు సిద్ధుల శీర్షికన విత్తనాలు పురుగు మందుల కొనుగోలులో జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారి శ్రీ ఎస్ ప్రతాప్ గారు అందించే వివరాలు వినవచ్చు.

శీర్షికన పున్నాగపూలు నవల 15వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ భాస్కర సీతారామప్రసాద్ గారి స్వీయ పద్యాలు వినవచ్చు. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. రేపటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో

రేపుదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి

రేపు ఉదయం 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 9:00 జనరల్ టాక్స్, ఇందులో నాన్నకు నమస్కారం శీర్షికన సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారి కుమారుడు సాలూరు వాసురావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

రేపు ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. రేపుదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. సాయంత్రం 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ ఎం రామచంద్ర బృందం గారిచే చెక్క భజనలు వినవచ్చు. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. రేపు రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 పార్లమెంట్ సమావేశాలపై క్వశ్చన్ అవర్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి ఆమె కథ చిత్రం కోసం పి సుశీల జి ఆనంద్ పాడిన వేటూరి గీతం సంగీతం చక్రవర్తి

0: 10 లక్షల లాటరీ నాకా?
1: కార్యక్రమంలో తర్వాత పాట మాతృదేవోభవ చిత్రం కోసం చిత్ర పాడిన వేటూరి సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సంక్రాంతి చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది.
0: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: కార్యక్రమంలో తర్వాత పాట దేవాంతకుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం జేవి రాఘవులు.

కార్యక్రమంలో తర్వాత పాట సర్దార్ పాపారాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం. సంగీతం చక్రవర్తి.

ಹಾಡು ಗೋವಿಂದ ಭಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సరిగమలు చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన వేటూరి గీతం సంగీతం రవి

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात.
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సిపిఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం.

దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకము ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరెట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరెట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్ర

0: రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి రంగస్థలం కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ యుద్ధం నుండి ఆంజనేయుని పాత్ర పద్యాలు శ్రీ ఎం రామాంజనేయులు గారు వినిపిస్తారు.

trago vamos se assoma. Hanumayani darsanam imbu.

సందర్భకోటి శ్యామ సుందర దివ్యమ శ్రీరాయ

ay, ay, ay, ay, ay.

దేవా, నేను యుద్ధమునకు సిద్ధమైదినో లేక ఈ అనిమిత్తంబు కలహమ్మనకెంత చింతించుచుంటినో దేవదేవుడు నీకే విషదము.

빈방하다 란지란조 니 사라나 몰라나 순다 아바자라마나 자네 누가 돌아가네 알아야 까문데 안 갈라 하바야

ప్రాణమర్మంబుదైపుమా రామ

ಮನ ಸೌಮಿತ್ರ ಸರ್ಗಾನ ಸಬಲದೆ

లక్షణములు మా జాతి లక్షణములు మా కులము లక్షణములు. అప్పుడు ఆనాడు మీకు తెలుసు, ఇప్పుడు ఈనాడు. చింతించి చింతించి వగచిన వగచిన హే.

శ్రోతలింతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన శ్రీ రామాంజనేయ యుద్ధం నుండి ఆంజనేయుని పాత్ర పద్యాలు శ్రీ ఎం రామాంజనేయులు గారిచే విన్నారు. ఇప్పుడు వినండి ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి అమ్మ మాట చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: కార్యక్రమంలో తర్వాత పాట. ఆలు మగలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం టి చలపతిరావు.
1: ఎర్రకపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, నే ఎర్రకపోయి వచ్చాను ఇరుక్కుపోయాను.

కార్యక్రమంలో తర్వాత పాట మల్లెపువ్వు చిత్రం కోసం పి సుశీల పాడిన వేటూరి గీతం సంగీతం చక్రవర్తి

శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. రసధుని కార్యక్రమంలో తర్వాత పాట అగ్గి పిడుగు చిత్రం కోసం ఎస్ జానకి ఘంటసాల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో తర్వాత పాట మహాత్ముడు చిత్రం కోసం వి రామకృష్ణ, సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

0: శ్రోతలు ఇంతవరకు రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన.

0: నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి మొదటగా మోల్డోవా దేశానికి చేరుకుంటారు. ఒక భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఆమె ఆ దేశ మహిళా అధ్యక్షురాలు మాయా షాందుతో భేటీ అయి ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు జరుపుతారు. అనంతరం జూలై 21-22 తేదీల్లో రాష్ట్రపతి నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షురాలు సిల్జనోవా దావ్కోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తదుపరి జూలై 23-25 వరకు రాష్ట్రపతి ముర్ము రొమేనియాలో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ హౌస్ అనెక్స్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దాదాపు 40 రాజకీయ పార్టీలకు చెందిన 50 మందికి పైగా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకువచ్చి చర్చించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సభను అడ్డుకోవడం కంటే అర్థవంతమైన చర్చలు జరపడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ అందరిదని, సభ సజావుగా సాగడంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, శాసనపరమైన అంశాలను ఉభయ సభల ముందుకు తీసుకురానుందని మంత్రి రిజిజు పేర్కొంటూ,
1: రక్షా మంత్రి ఆదరణీయ రాజ్నాథ్ సింగ్ జీ నే శురువాత్ మే అపీల్ కియా, పశ్చిమ ఏషియా మే భీ లడాయి చల్ రహీ హై, బాకీ గతివిధి హై, తో ఉస్కా ప్రభావ జో హై భారత్ కో భీ హోతా హై, తో ఐసే సమయ మే సారే పొలిటికల్ పార్టీ ఏక్ జుట్ హో కర్ కే దేశ్ కే లియే కి హమ్ కామ్ కరే యే అపీల్ కియా. బహుత్ సా పొలిటికల్ పార్టీ నే అప్నా పాయింట్ కో రఖా హై, హమ్నే సునా హై, నోట్ కియా హై, ఆల్ పార్టీ మీటింగ్ మే అలగ్ అలగ్ మత్ తో హోతా హీ హై.
0: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంటులో ఛాంపియన్గా అవతరించి ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షట్లర్గా రికార్డులకెక్కింది. ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో పివి సింధు జపాన్కు చెందిన అకానే యామగుచిని ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్లో చారిత్రాత్మక విజయం సాధించిన పివి సింధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. సింధు సాధించిన ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన ఘట్టమని రాష్ట్రపతి అభివర్ణించారు. పివి సింధు గెలుపు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయి అని, సింధు ప్రదర్శించిన అసాధారణమైన ఆటతీరు అద్భుతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీలలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరుగుపడిన సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గల్లంతయ్యారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్ పరిధిలోని అత్యధిక ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత పర్యటనలో ఉన్న టాంజానియా స్వయం ప్రతిపత్తి ప్రాంతం

0: జాంజిబార్ అధ్యక్షుడు, విప్లవాత్మక మండలి చైర్మన్ డాక్టర్ హుసేన్ ఆల్వీ మిన్యీ ఈరోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ టాంజానియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరు నేతలు సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ, జాంజిబార్ టాంజానియాల అభివృద్ధి ఆకాంక్షలకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతి భాష లేకుండా దేశం లేదా ప్రాంతం మనుగడ సాగించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోల్కతాలోని జాతీయ గ్రంథాలయంలో నిర్మించిన మ్యూజియం ఆఫ్ వర్డ్ మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన ముందడుగు అని అభివర్ణించారు. భావోద్వేగాల నుంచి పుట్టిన పదాలు లేకుండా భాష కూడా మనుగడ సాగించలేదన్నారు. మన భవిష్యత్ తరాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యపడుతుందని అమిత్ షా పేర్కొంటూ,
1: युवा पीढ़ी को खास कहना चाहता हूँ, शब्द को समझिए, भाषा को समझिए, उच्चारणों को शुद्ध कर दीजिए, वो समाज में आपकी इस विकृति को अनेक गुना बढ़ा देगी. मित्रों, आज पूरा देश वंदे मातरम का 150वां वर्ष मना रहा है, तब इस शब्द संग्रहालय का उद्घाटन हो रहा है. वंदे मातरम का पूरा गान हम सुनते हैं तब हमें मालूम पड़ता है कि भारत माता के प्रति मेरा भाव क्या होना चाहिए.
0: భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి స్పందిస్తూ, మాతృభూమి ఆత్మగౌరవాన్ని ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. లఖనవూలోని పుగా వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భూగర్భ ఉష్ణశక్తి బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి 1 మెగావాట్ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇది మార్గాన్ని సుగమం చేసిందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల పైగా అసాధారణ ఎత్తులో భూమి లోపలికి 1,000 మీటర్ల లోతు వరకు ఈ బావులను తవ్వినట్లు ఆయన తెలిపారు. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 6 నుంచి 7 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదలనున్నాయని, దీనివల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని, 21 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అస్సాంలలో అతి భారీ వర్షాలు, రాజస్థాన్, గుజరాత్, ముంబై, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక పాట విందాం.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి హ్యాపీ డేస్ నాటిక. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.
1: ఆకాశవాణి హ్యాపీ డేస్ నాటిక. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.
2: కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే.
3: యాండోయ్ యాండి, ఓ యాండి, మిమ్మల్ని ఎన్నిసార్లు పిలవాలండి.
4: ఏమిటే ఆ అరుపులు?
3: అమ్మాయి పుట్టినరోజు దగ్గరకు వస్తోందండి. ఈ 1000 రూపాయలు తీసుకుని అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి.
4: అబ్బో అబ్బో అబ్బో, నీకు కూడా బుర్ర ఉందే.
3: 7వ క్లాస్ చదివిందాన్ని, ఇంతకన్నా ఏముంటుంది బుర్ర నా దగ్గర?
4: ఓ సెటైర్ లాపు. అంటే నేను పేకాట గుర్రపందాలు ఆడేవాడిని అనే గానీ ఉద్దేశం?
3: ఈ యథోసోది ఆపి అమ్మాయికి మంచి బట్టలు కొని సంతోష పెడదామన్న ఆలోచన రాదేంటండి మీకు?
4: మంచి బట్టలు కొని నేను సర్ప్రైజ్ చేయాలి, అంతేగా. చేస్తా చూడు.
3: డబ్బులు ఉన్నాయి కదా అని పేకాటకి గుర్రపందాలకి పెట్టక అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి.
5: వాట్ మై డియర్ సన్ కార్తీక్,
6: మన ఆఫీసులో మీరు కనబడబోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా బాబాయ్?
5: ఆ ఉద్యోగంలో రిటైర్ అయ్యాను రా, కానీ ఈ ఉద్యోగంలో ఇంకా కాలేదు కదరా అబ్బాయి.

0: చాలా యంగ్గా ఉన్నారు బాబాయ్.
1: నా లైఫ్ స్టైల్ అలాంటిదిరా?
0: అదంతా మా పిన్ని గారి ట్రీట్మెంట్ అనుకుంటా. సుబ్బారావు ఎప్పుడు చూసినా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటాడు, మీరు ఎప్పుడు చూసినా చందమామలా నవ్వుతూ ఉంటారు. ఆ సీక్రెట్ చెప్పరా బాబాయ్?
1: అది వాడి ఫేటు, ఇది నా ఫేటు.
0: అదిగో మాటల్లోనే సుబ్బారావు గారు వచ్చేశారు. బావా సుబ్బారావు బావా, ఏంటి ఎంత లేటు? అక్కగారి ట్రీట్మెంట్ ఎక్కువగా ఉన్నట్లుందే ఈరోజు.
2: ఉంటుందిరా ఉంటుంది, మ్యారేజ్ అయితే గానీ నీకు తెలియదురా.
0: అందుకే బావా సోలో బ్రతికే సో బెటరు అన్నారు పెద్దలు.
2: సరే గాని ఈరోజు నుంచి ప్యాక్ ఆట గుర్రపు పందాలు ఆడడం నిర్ణయించుకున్నాను రా.
0: బాబాయ్ ఇంత దారుణమైన నిర్ణయమా? వద్దు బాబాయ్,
1: ఇప్పుడే కదరా ఇంటి నుండి వచ్చింది. ఆ ఫీలింగ్ ఒక గంట అలా ఉంటుంది, తర్వాత మన ఫీలింగ్లోకి వస్తాడు. అంత తొందరపడితే ఎలారా అబ్బాయి? ఇదిగో సుబ్బారావు, ఈసారికి నా మాట వినవయ్యా.
0: బావా నా మాటిని బావా, ఈ ఒక్కసారికి ఒక్కసారికి నా మాటిని బావా.
2: మీరు మరీ మోమాట పెడుతున్నారని నా నిర్ణయం ఈ ఒక్కరోజు మాత్రం మార్చుకుంటున్నా.
1: శభాష్ కార్తీక్, గేమ్ స్టార్ట్ చేయరా.
0: అలాగే బాబాయ్. బాబాయ్ ఒక మాట చెప్పమంటావా?
1: చెప్పేసి.
0: ఎవడు ఈ గేమ్ను కనిపెట్టాడు కానీ వాడికి చేతులు ఎత్తి నమస్కరించాలి.
1: తప్పకుండా నమస్కరిద్దు కానీ ఓ సుబ్బారావు త్వరగా ముక్క ఇవ్వయ్యా.
0: బావమూడు ఈరోజు బాగున్నట్లేదే.
1: ఆటీని ముక్క ఇటువరా.
0: ఇదిగో బాబాయ్.
1: సుబ్బారావు ఇదిగో షో.
0: కొంప ముంచో బాబాయ్, నాది ఫుల్ కౌంట్.
2: నాది కూడా ఫుల్ కౌంట్.
1: కార్తీక్ త్వరగా కార్డు వేయరా అబ్బాయి.
3: బాబాయ్ కార్తీక్ ఈరోజు చాలా జిడ్డాట ఆడుతున్నాడు కదా.
0: ఇదిగో బావా కార్డు.
2: షో.
0: బావా చెప్పాను కదా నీది గోల్డెన్ హ్యాండ్ అని, ఈరోజు అక్క ఎదురై ఉంటుంది కాబోలు. సోలు మీద సోలు కొడుతున్నావు.
3: కార్తీక్ నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా.
0: బావా ఓ పని చేయి, ఈసారి రేసులో రెడ్ హార్స్ వస్తుంది, నా మాట విని రెడ్ హార్స్కి డబ్బులు కట్టు.
3: గుర్రపు పందాలా? నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదురా.
0: లేదు బాబాయ్, నీది గోల్డెన్ హ్యాండ్, రెడ్ హార్స్ మీద పెట్టు, నీకు డబ్బులే డబ్బులు.
1: సుబ్బారావు మన కార్తీకు రేసుల్లో పెద్ద ఎక్స్పర్ట్, తెలుసా ఆ విషయం నీకు?
2: ఇదే లాస్ట్.
3: సరే ఆ రెడ్ హార్స్ మీద 1000 రూపాయలు కడుతున్నా.
1: నాది కూడా ఆ రెడ్ హార్స్ మీద 5000 రూపాయలు.
0: అలాగే బాబాయ్.

0: హలో హలో బ్లాక్ హార్స్ వచ్చిందా? అబ్బా కొంప మునిగింది బావా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ.
1: డోంట్ వరీ, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత అలా నిరాశ పడకూడదు సుబ్బారావు. బీ బ్రేవ్. నేను చూడు ఎలా ఉన్నాను.
0: ఎప్పుడు బ్లాక్ హార్స్ రాదు బావా. ఈవేళ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, బ్లాక్ హార్స్ వచ్చింది.
2: రెడ్ హార్స్ రెడ్ హార్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పు. రెడ్ హార్స్ మీద 1000 రూపాయలు కట్టాను, ఛీ, నా ఫేట్ అలా అయిపోయింది.
1: ఏమీ లేదు, నసీబు బాగా లేకపోతే అలా జరుగుతూ ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, హుషారుగా ఉండు ముందు.
2: అలాగే బాబాయ్. అన్నట్టు బాబాయ్, మీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వినబడుతూ ఉంటాయి కదా, ఆ సీక్రెట్ కాస్త మాకు కూడా చెప్పకూడదు.
1: ఓ అదే సుబ్బారావు, ఆదివారం మా ఇంటికి అమ్మాయితో కలిసి రావయ్యా, అప్పుడు చెప్తాను. ఇదిగో కార్తీక్, నువ్వు కూడా రావాలి.
3: ఎవరు? బాబ్బా ఎవరో తలుపు బాధేస్తున్నారు. బా మీరా?
4: ఏమిటి ఇంత ఆలస్యం?
3: పనంతా అయ్యేసరికి ఈవేళ అయింది, ఇలా కూర్చున్నానో లేదో మీరు అలా పిలుస్తారు.
4: సరే అర్జెంటుగా ఒక కప్పు కాఫీ పట్రా.
3: అవును, అమ్మాయి బట్టలేవండి.
4: ఆ పాయింట్కే వస్తున్నాను, నువ్వే అడిగేశావు.
3: మీ పాయింట్ నాకు అర్థమైపోయింది.
4: ఏమిటో నీకు అర్థమైన నా పాయింట్?
3: పేకాట్లో అయితే కొంచెమే వస్తుంది, రేసుల్లో అయితే లక్షలు సంపాదించవచ్చు అని రేసుల్లో పెట్టా, కానీ లక్కు రివర్స్ అయింది. లేకపోతే కారులో వచ్చి నిన్ను అమ్మాయిని సర్ప్రైజ్ చేసేవాడిని, అదేనా?

0: ఇలాగు
1: అబ్బా అబ్బా అదేం కాదు, తప్పులో కాలేసావు.
2: లక్ష్మి, మన అమ్మాయిని తీసుకొని బట్టలు కొందామని స్కూల్కి వెళ్ళా. అక్కడ ఒక అబ్బాయికి పరీక్ష ఫీజు కట్టలేదని బయటకు పంపుతూ ఉంటే నేను చూడలేక హృదయం ద్రవించి ఆ ఫీజు నేనే కట్టేశా.
0: దీని స్క్రిప్ట్ ఎవరు?
2: స్క్రిప్ట్ అంటావేంటి లక్ష్మి? లక్ష్మి లక్ష్మి, ఇది నిజం లక్ష్మి. కావాలంటే నీవు నమ్ముకున్న ఆ దేవుని మీద ఒట్టు.
0: అమ్మో వద్దులేండి, మీ మీద కాస్త నమ్మకం ఉంది, మంచి కాఫీ చేసి పట్టుకొస్తాను.
2: సరే కానీ లక్ష్మి, ఇందా ఈ షర్ట్ తీసుకెళ్ళి లోపల పెట్టు. బా సుబ్బారావు, నీ బ్రెయినే బ్రెయిన్, సూపర్ బ్రెయిన్, కీప్ ఇట్ అప్.
0: ఏమండి
2: అన్నట్టు కాఫీ తెస్తానన్నావు కదా, కాఫీ ఏదే?
0: పాలు పిల్లి తాగింది.
2: పిల్లి తాగిందా లేక నువ్వు తాగి పిల్లి పేరు చెబుతున్నావా?
0: మీలాగే.
2: అంటే ఏమిటే, నాకు అర్థం కావడం లేదు.
0: ఇలాగేనండి. ఇంతకీ ఇది ఏమిటంటారు?
2: ఏమిటే
0: ఇదే ఇదే ఈ జేబులో ఉన్నది,

0: లక్ష్మి లక్ష్మి, ఇది నిజం లక్ష్మి. కావాలంటే నీవు నమ్ముకున్న ఆ దేవుని మీద ఒట్టు.
1: అమ్మో వద్దులేండి, మీ మీద కాస్త నమ్మకం ఉంది, మంచి కాఫీ చేసి పట్టుకొస్తాను.
0: సరే గాని లక్ష్మి, ఇందా ఈ షర్ట్ తీసుకెళ్ళి లోపల పెట్టు. బా సూపరావు, నీ బ్రెయినే బ్రెయిన్, సూపర్ బ్రెయిన్, కీప్ ఇట్ అప్.
1: ఏమండి
0: అన్నట్టు కాఫీ తెస్తానన్నావు కదా, కాఫీ ఏదే?
1: పాలు పిల్లి తాగింది.
0: పిల్లి తాగిందా లేక నువ్వు తాగి పిల్లి పేరు చెబుతున్నావా?
1: మీలాగే.
0: అంటే ఏమిటే నాకు అర్థం కావడం లేదు.
1: ఇలాగేనండి, ఇంతకీ ఇది ఏమిటంటారు?
0: ఏమిటే
1: ఇదే ఇదే ఈ జేబులో ఉన్నది ఈ టికెట్టు, ఈ రేసు టికెట్టు ఏమిటి అని.
0: అది
1: ఇప్పుడు అర్థం అయి ఉంటుంది అనుకుంటాను మీకు. ఉండండి ఉండండి, అసలు మీ పని చెప్పండి.
0: ఏమిటే వెతుకుతున్నావు?
1: ఏం దొరుకుతుందా అని చూస్తున్నాను.
0: అప్పడాలు కర్ర పట్టుకుంటున్నావు ఏమిటే? ఇదిగో లక్ష్మి, మన ఎదురింటి అప్పారావు నాకంటే ఎంతో డబ్బు ఈ ప్యాకెట్లకి పందాలకు తగలేస్తున్నాడు కదా, అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. లక్ష్మి
1: ఉండండి, మీరు అసలు మాట మార్చకండి. మీకులాగే ఉంటే ఆవిడ కూడా హోమం పెట్టి ఆ హోమంలో బాబాయిని సమిధగా వేస్తుంది.
0: అలాగేం కుదరదు, వాళ్ళది అనురాగ బంధం, మనలాడదేమిటి.
1: అలాగా మీ బాబాయి ఆ అనురాగ బంధం చూపిస్తానన్నారా?
0: చూపిస్తా అన్నాడు. ఆదివారం మనిద్దరిని ఇంటికి రమ్మని పిలిచాడే.
1: మంచి రోజే నిర్ణయించాడు.
0: అలా అంటున్నావేమిటే?
1: ఆ రోజే కదా మీ బాబాయి యాగాలు యజ్ఞాలు చేసేది, ఆ రాత్రే కదా మరి హోమం చేసి ఆ ఫలాన్ని అందించేది. తప్పకుండా చూద్దాం.
0: చూద్దాం చూద్దాం, వాళ్ళ అనురాగ బంధాన్ని చూసిన తర్వాతైనా నువ్వు మారుతావని నా నమ్మకమే.
1: అలాగే అలాగే చూద్దాం.

0: చిట్టి.
1: ఆ నాకు వినబడింది, కొద్దిసేపు ఆష్టకం వినని.
0: ఆ సరే.
2: శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.
1: ఇప్పుడు చెప్పు.
0: మన ఎదురుంటి సుబ్బారావు ఫ్యామిలీని అలాగే కార్తీక్ని పిలిచా.
1: నేను వంట చేస్తే అది బాగా లేకపోతే అందరి ముందు నీవు కామెంట్ చేస్తుంటే అప్పుడు నా ఫేస్ ఫీలింగ్స్ చూడాలనుందా?
0: అబ్బాబే, అలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు కొద్దిగా కోఆపరేట్ చేయాలి ప్లీజ్.
1: నువ్వు పులిలా గాండిస్తూ ఉంటే నేను మేకలా తలుపుతూ ఉండాలా?
0: అబ్బబ్బా, పొలైట్గా బిహేవ్ చేసి నా పరువు కాపాడవే.
1: సరేలే కాని, నేను ఇచ్చిన 5,000 బ్యాంకులో వేసావా లేదా?
0: అది అది
1: నాకు అర్థమైంది. నీ వాళ్ళకని చూస్తుంటే రేసుల కోసం పేకాట కోసం తగలెట్టు అవునా?
0: అది కాదు చిట్టి, అది కాదు.
1: ఇదిగో, ఇలా నా సహనాన్ని పరీక్షించుకు. ముందు ఆ డబ్బు సంగతి చెప్పు.
0: అది ఆ సుబ్బారావుకి ఇబ్బందిగా ఉందంటే అప్పుగా ఇచ్చా.
1: అప్పుగా ఇచ్చావా? ఫోన్ చేయమంటావా?
0: అది ఏమిటో చిట్టి, ఎప్పుడు రెడ్ హార్స్ వచ్చేది, ఈరోజు ఏంటో బ్లాక్ హార్స్ వచ్చింది. రెడ్ హార్స్ వచ్చుంటేనా నా స్వామి రంగా నిన్ను కారులో జామ్ జామ్గా తిప్పేవాణ్ణి. కానీ ఫేట్ రివర్స్ అయింది.
1: ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ జన్మలో మారవు.
0: చిట్టి, అదిగో ఆ చెంబు విసరకు, దెబ్బలు తగులుతాయి. ఆహా, నాకు తగలలేదుగా.
1: ఉండు ఉండు, ఈ పళ్ళెం విసురుతా.
0: తప్పించుకున్నాగా. అబ్బా అబ్బా,
1: తగిలిందా గరిట?
0: అబ్బా, చాలా నొప్పిగా ఉంది.
1: అలాగే ఉండాలి నీకు.
0: చిట్టి, గెస్ట్ వచ్చే టైం అయింది, ప్లీజ్ పరువు కాపాడవే.
1: చేసేది వెదవ పనులు, కావాలట పరువు.
0: అయ్యయ్యో, వాళ్ళు వచ్చినట్లున్నారే, వెళ్ళి తలుపు తీయవే ప్లీజ్.
1: అమ్మా లక్ష్మి, రామ్మారా, సుబ్బారావు గారు కూర్చోండి. అంత బాగున్నారా? బాబు కార్తీక్ రావయ్యారా?
3: చూడు లక్ష్మి, మా బాబాయ్ గారు మా పిన్ని గారు ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు.
4: కనిపిస్తూనే ఉందండి, నిజమే సంతోషంగానే ఉన్నట్టున్నారు. అయినా మీరు కూడా ఆ యజ్ఞాలు యాగాలు మానేస్తే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉంటుంది.
3: నువ్వు కూడా హోమం ఆపేస్తే హ్యాపీగానే ఉంటాం.
1: ఏంటమ్మాయి, మీ భాష నాకు అర్థం కావట్లేదు.
4: ఏముంది పిన్ని గారు, మా వారికి పేకాట గుర్రపందాలు అంటే

0: ఆ ఇష్టం. వాటిని ఆయన ముద్దుగా పేకాటను యజ్ఞమని, గుర్రపందాలను యాగాలని పిలుస్తారు. వీటికి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 15 ఎకరాలను 5 ఎకరాలు చేశారు. నేను తిడుతుంటే హోమం పెట్టావా అని వ్యంగ్యంగా అంటుంటారు. మనం కూడా అదే పేర్లతోటి పిలవాలని అంటారండి.
1: అమ్మా, మీవారే కాదు, ఈయన అంతే. నేను ఎంత హోమం పెట్టినా ఈయన బుద్ధి మారదు. చీచి, వీళ్ళ బుద్ధి మారదమ్మా.
2: పిండి గారు, అంత మాట అనకండి. పిండి గారు, నేను ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను.
1: ఏమిటి సుబ్బారావు, ఏమిటి?
2: ఏమీ లేదండి, ఇక నుండి ఈ యజ్ఞాలు యాగాలు మానేస్తానని నిర్ణయం తీసేసుకున్నాను అన్నమాట.
0: ఈ మాట ఎన్నిసార్లు చెప్పారో?
2: ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇది మాత్రం నా వీర ప్రతిజ్ఞ.
0: మీరు నిజంగానే ఆ యజ్ఞాలు యాగాలు మానేశారనుకోండి, నేను కూడా హోమాలు మానేస్తాను.
1: ఏమండి?
3: ఆ ఏమిటి,
1: సుబ్బారావు గారి మాట విన్నారా?
3: సుబ్బారావు గారి మాటే నా మాట.
2: బాబాయ్, నేను ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను.
3: అడుకోవాయ్.
2: ఏమి లేదు, మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులే నవ్వులు, నవ్వులే వినపడుతూ ఉంటాయి, అది ఎలా సాధ్యం?
3: అదే చెప్పనా చిట్టి?
1: సరే, ఆ రహస్యం చెప్పండి.
3: మా చిట్టికి కోపం వచ్చినప్పుడు ఏమిటి, చేతికి అందిన వస్తువును నా మీదకి విసురుతూ ఉంటుంది. అది తగిలినప్పుడు మా చిట్టి నవ్వుతూ ఉంటుంది. ఒకవేళ తప్పించుకున్నప్పుడు నేను నవ్వుతాను. అందరిలాగా మా ఇంట్లోనూ ఒడిదుడుకులు ఉంటాయి, అయితే సర్దుకుపోతూ ఉంటాం. అర్థమైందా సుబ్బారావు? మా ఆలుమగల రహస్యం.
4: ఆహా, మీ వాదోపవాదాలు విన్న తర్వాత, ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, మీ భాషలో చెప్పాలంటే మగాళ్ళు యజ్ఞాలు యాగాలు మానివేస్తే ఆడవాళ్ళు హోమాలు మానివేస్తారు. అప్పుడు ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది.
3: బాబు, కార్తీక్, వ్యసనాలు మానివేస్తే మన ఇల్లే కాదయ్యా, అందరి ఇళ్లలో హ్యాపీగానే ఉంటుంది. అంతే.
5: మీరింతవరకు హ్యాపీ డేస్ నాటిక విన్నారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం. ఇందులో పాల్గొన్నవారు సుబ్బారావు, శ్రీ బేతా రామసూర్య ప్రకాశ్రావు, లక్ష్మి, శ్రీమతి విద్యాప్రయాగ, అప్పారావు, శ్రీ వారణాసి ఉదయ భాస్కర్మూర్తి, చిట్టి, శ్రీమతి పి శ్యామలామణి, కార్తీక్, శ్రీ అబ్దుల్ ఖుద్దోస్. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దోస్.
6: శ్రోతలు ఇంతవరకు హ్యాపీ డేస్ నాటిక విన్నారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: रविवासरी अखिल भारतीय संगीत सभा में आज आप सुन रहे थे श्रीमती बालामणि ईश्वर का शास्त्रीय गायन। आपके साथ संगत कर रहे थे वायलिन पर श्रीमती परूर एम के अनंत लक्ष्मी, मृदंगम पर श्री बी गणपति रामन तथा कंजिरा पर श्री उडुपी एस श्रीकांत। ये कार्यक्रम आकाशवाणी के मदुरई केंद्र में रिकॉर्ड किया गया तथा आकाशवाणी दिल्ली से प्रसारित किया गया। इन रविवासरी अखिल भारतीय संगीत सभा यू जस्ट हर्ड वोकल रिसाइटल बाय श्रीमती बालामणि ईश्वर। शी वॉज अकॉम्पनीड बाय परूर श्री एम के अनंत लक्ष्मी ऑन द वायलिन, श्री बी गणपति रामन ऑन द मृदंगम एंड उडुपी श्री एस श्रीकांत ऑन द कंजीरा। Recorded in the studios of Akashvani Madurai, this broadcast came to you from the Delhi station of Akashvani.
1: Akashvani Anantapuram Kendram Repati Prasara Vivaralu Repudayam 6 gantla 10 nimshalaku Bhakti Ranjani Karyakramamlo Sivananda Lahari Modati Bhagam 6 gantla 30 nimshalaku Vinadagumata Vyakhyata Sri K Sundar Mohan Reddy 6:35 సేద్యపు శుద్ధులు, 7:15 భగవద్గీత పారాయణం, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 15వ భాగం రచన శ్రీమతి జలంధర సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ భాస్కర సీతారామప్రసాద్ గారి స్వీయ పద్యాలు ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు 8:35 చిత్రసీమ 9:00 జనరల్ టాక్స్ నాన్నకు నమస్కారం శీర్షికన సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారి కుమారుడు సాలూరు వాసురావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. 9:30 అభిలాష 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు. రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ 7:15 పల్లె ప్రాంతాలు శ్రీ ఎం రామచంద్ర బృందం గారిచే చెక్క భజన. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్రం సమర్పణ. 8:00 చిత్రసీమ 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష. 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ రేపు రాత్రి 10:00 పార్లమెంట్ సమావేశాలపై క్వశ్చన్ అవర్ ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:02. ఇంతటితో ఈనాటి సాయంత్రం ప్రసారం సమాప్తం. తిరిగి 101.7